ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 13వ తేదీ, ఆదివారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. ప్రియమైన మా ఆకాశవాణి శ్రోతలకు సుప్రభాత వేకువలు, సుమనోహర శుభోదయం, నమస్కారం.

0: third career Grand Slam championship following her Australian Open victory earlier in the year. And in T20 Women's Asia Cup cricket, India will face defending champion Sri Lanka in the summit clash in Dubai today. The match will begin at 8 p.m. Indian time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరంగిణి ఈనాటి భక్తి సంగీత సుధా కార్యక్రమంలో సూర్య భగవానుని భక్తి గీతాలు, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి వ్యాఖ్యానం ఆదిత్య హృదయం.
2: ఆదిత్య హృదయం. త్రేతాయుగమున మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ, నీవు మానవాకారమున జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. మహాభాగ రామచంద్ర, అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వ శుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది బ్రహ్మ, విష్ణు, శివ, స్కంధ, సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు, జ్యోతిషాంపతి. ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకం. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర స్వభావము, విజయదాయకము.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై తరంగిణి భక్తి సంగీత సుధా కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రైస్తవ భక్తి గీతాలు.

మీరు ఇంతవరకు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో తరంగిణి ఈనాటి భక్తి సంగీత సుధా కార్యక్రమం సమాప్తం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం రాష్టంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని

అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు

0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి, వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: మనగానిపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 57 లక్షల రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ అవసరం లేదు. ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈ రోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జిల్లా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మీ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ.

0: 7:05 తెలుగులో వార్తలు. 7:15 ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ అనిల్ ప్రసాద్ గారి అర్థం, డాక్టర్ వి సత్యవాణి గారి అమ్మ ఒక మాట కథానికలు ప్రసారమవుతాయి. ఉదయం 8:00 ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం హలో మనోరంజని ప్రసారమవుతుంది. 9:30 చిన్నారిలోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హనుమకొండలోని మర్కజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు. అనంతరం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు 3:00 హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 నాటకం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 4:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటారు. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 ప్రసార విశేషాలు. సమాచార దర్శిని వింటారు 6:25. 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి శీర్షికన ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 T20 ఉమెన్స్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ 2026 బాల్ బై బాల్ కామెంటరీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార వ్యాఖ్యానం మ్యాచ్ ముగిసేంత వరకు కొనసాగుతుంది. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:00 కావస్తోంది. ఇప్పుడు వినండి జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
2: జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎం మహాదేవ్.
3: జగిత్యాల జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు ప్రభుత్వం 2,60,00,000 రూపాయలు మంజూరు చేసిందని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి

0: నిర్ణయించిన వార్షిక బడ్జెట్ లో ఒక్కో పాఠశాలకు 26 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించామని వెల్లడించారు. ఈ నిధులతో కొత్త భవనాల నిర్మాణంతో పాటు ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 9-10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక విద్య అందుబాటులోకి రానుంది. జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా వ్యవసాయ అధికారి ఏ భాస్కర్ తెలిపారు. గతంలో రాయితీపై యంత్రాలను అందించేవారు కాగా, ప్రస్తుతం రైతులు పూర్తి ధర చెల్లించి పరికరాలు కొనుగోలు చేసిన అనంతరం రాయితీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేసే విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2025-26 సంవత్సరానికి గాను జిల్లాకు 3,13,00,000 రూపాయల వరకు నిధులను ప్రభుత్వం కేటాయించిందని, రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల సాగు లక్ష్యంలో సుమారు 98% పూర్తయినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. జిల్లాలో ఇప్పటి వరకు వరి సాగు గణనీయంగా పెరిగిందని, మరో వారం రోజుల్లో మిగిలిన విస్తీర్ణంలో కూడా పంటల సాగు పూర్తయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతులు వరితో పాటు పత్తి, మొక్కజొన్న, కంది, పెసర తదితర పంటలను సాగు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జీఎంఎల్ వరల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాయికల్ పట్టణంలో ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2016 ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 2,400 మందికి వివిధ వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 82 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నరహరి తెలిపారు. మెకానికల్, IEEE, ECE విభాగాలకు చెందిన 68 మంది విద్యార్థులు, యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అసెంబ్లింగ్ విభాగానికి 14 మంది విద్యార్థులు మరో సంస్థకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు చెన్నైలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నట్లు ప్రాంగణ నియామకాల అధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియతో కలిసి అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల సర్వే నంబర్లు, ఉప విభాగాలు, విస్తీర్ణం, భూమి వివరాలు, యాజమాన్య వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి 22వ నిషేధిత జాబితాలో చేర్చాలని సూచించారు. గడువులోగా నిషేధిత భూముల జాబితాను సిద్దం చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మిషన్ అమృత్ సరోవర్ ఇతర కార్యక్రమాల ద్వారా జిల్లాలో నీటి సంరక్షణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో నీటి కుంటల నిర్మాణానికి 301 ప్రాంతాలను ఎంపిక చేయగా ఇప్పటి వరకు 147 కుంటల నిర్మాణ పనులు ప్రారంభించారు. గ్రామాల్లో నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యమిస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నీటి కుంటల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి పనులు చేపడుతున్నట్లు ZPCEO గౌతమ్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 80 మందిని జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో జీవన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలోని దళిత, గిరిజన వాడల అభివృద్దికి అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ది పనుల్లో SC ప్రాంతాలకు 15%, ST ప్రాంతాలకు 10% నిధులు కేటాయించాలని సూచించారు. నిబంధనలను పాటించకుండా నిధులు ఖర్చు చేస్తే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో SC/ST కాలనీల్లో CC రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని, SC/ST విద్యార్థులకు సంబంధించిన హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానానికి చెందిన భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు డిమాండ్ చేశారు. దేవస్థానానికి చెందిన సుమారు 380 ఎకరాల భూమికి సంబంధించిన సర్వే, హద్దుల నిర్ధారణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆక్రమణలకు అవకాశం ఏర్పడుతోందని, అధికారులు వెంటనే స్పందించి ఆలయ భూములను పూర్తి స్థాయిలో సర్వే చేసి హద్దును నిర్ణయించడంతో పాటు ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ది అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం తెలిపారు.
1: జగిత్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎం మహాదేవ్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026 ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది April 22 జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు. అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ, ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈరోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్ లో నిర్వహించే జీజేఈ పీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే

లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లక్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. మహిళలు లక్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండే హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు, ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ ఆల్ట్మన్, ఎక్స్ ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డీ ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెబుతోంది మీ ఆకాశవాణి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ అనిల్ ప్రసాద్ గారి అర్థం, డాక్టర్ వి సత్యవాణి గారి అమ్మ ఒక మాట కథానికలు ప్రసారమవుతాయి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మూడు కాలేజీలలో
4: డోంట్ వరీ
3: ఫీజ్ చూడు.
5: ఎలా ఉన్నారు?
6: ఏంటి విషయం?
4: ఫీజ్ కోసం టెన్షన్?
6: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
7: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ?
6: అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
10: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: ఇప్పుడు వినండి శ్రీ అనిల్ ప్రసాద్ గారి కథానిక అర్థం.
11: సెల్ రింగ్ అవుతోంది. చేతిలో న్యూస్ పేపర్ పక్కన పెట్టి ఫోన్ చేతిలోకి తీసుకున్నా. మూర్తి. దాదాపుగా 2 వారాల తర్వాత మూర్తి నుంచి కాల్. హలో మూర్తి, ఏంటి విశేషాలు? చాలా గ్యాప్ తర్వాత అన్నాను. అవును, దాదాపు 15 రోజులైంది మనం మాట్లాడి. మధ్యలో ఒకసారి నీకోసం ట్రై చేశాను, కానీ నో రిప్లై వచ్చింది అన్నాడు మూర్తి. మూర్తి గొంతు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అదే విషయం అడిగాను. రేపు ఎల్లుండి సెలవులు కదా, ప్రోగ్రాం ఏంటి అడిగాడు మూర్తి. ప్రత్యేకంగా ప్రోగ్రాం అంటూ ఏదీ లేదు మూర్తి, చెప్పు అన్నాను. ప్రసాద్, ఫ్రీగా ఉంటే హైదరాబాద్ రాకూడదు? రావాలి మూర్తి, మన సుందరాన్ని చూడటానికి రావాలని 2-3 వారాల నుంచి అనుకుంటున్నా. సుందరానికి అసలేమీ బాగుండట్లేదని ఆ ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటో, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు. అవును ప్రసాద్, ఆ విషయం చెబుదామనే నేను ఫోన్ చేశాను. ఇవాళ రేపు అన్నట్టుంది సుందరం పరిస్థితి. అదీ పోను, మన శంకరాన్ని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. నిన్న శాస్త్రి ఫోన్ చేసి చెప్పాడు, ICUలో ఉన్నట్ట. అవునా? రేపు పుష్పుల్లో బయలుదేరి వచ్చేస్తా మూర్తి, 9:30 మీ ఇంటికి వచ్చేస్తా. ఏమైందిట అసలు? స్ట్రోక్ వచ్చిందిట ప్రసాద్, డాక్టర్స్ క్రిటికల్ అన్నారట, శాస్త్రి చెప్పాడు. రేపు ఉదయాన్నే బయలుదేరతా మూర్తి అని చెబుతుంటే మూర్తి మళ్లీ కల్పించుకుని, 2 రోజులు ఉండేటట్టుగా ప్రిపేర్ అయ్యిరా ప్రసాద్ అన్నాడు. మూర్తి ఉద్దేశం అర్థమైంది. ఓకే ఓకే అని ఫోన్ కట్ చేశా.

సదురుకుని తెల్లవారుజామునే పుష్పులెక్కి కిటికీ పక్కనే సీట్ చూసుకుని కూచున్నా. కాజీపేటలో రైలు ముందుకు కదిలింది మొదలు ఆలోచనలు వెనక్కి పరుగులు తీసినాయి. ఉస్మానియా యూనివర్సిటీ నోటీస్ బోర్డులో ఆత్రంగా ఎంట్రన్స్ రిజల్ట్స్ వెతుక్కుంటుంటే వేపు మీద చేయిపడింది. కంగ్రాట్స్ ప్రసాద్, నీకు సీట్ వచ్చిందని నిన్ననే సుందర్ చెప్పాడు అన్న మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూశా. మా పెద్దన్న క్లాస్మేట్ శంకర్. మా పెద్దన్న శంకర్, సుందర్ ముగ్గురు క్లాస్మేట్స్. శంకర్ ఎకనామిక్స్లో, సుందర్ ఇంగ్లీష్ లిటరేచర్లో పిహెచ్డి చేస్తున్నారని, అవసరం ఉంటే వాళ్ళని కలవమని చెప్పే పంపించాడు పెద్దన్న. రా, హాస్టల్కి వెళ్దాం, లంచ్ టైం అయింది, సుందర్ కూడా మెస్కే వస్తాడు అని నన్ను తీసుకెళ్లాడు. శంకర్ వెంటే నడిచాను. శంకర్ అన్నట్టుగానే మెస్కి సుందర్ కూడా వచ్చాడు. శంకర్ మేనేజ్ చేసి నాకు అక్కడే లంచ్ పెట్టించాడు. అదో ప్రపంచంలా అనిపించింది. తింటున్నంతసేపు సుందర్ హైదరాబాద్ గురించి, అక్కడ లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చో అన్న విషయం గురించి చెబుతుంటే, శంకర్ మాత్రం నా అడ్మిషన్ గురించి, ఫీజులు ఎలా కట్టాలి, హాస్టల్కి ఎలా అప్లై చేసుకోవాలి అని వివరంగా చెబుతూ, ఏ అవసరం ఉన్నా కలవమని, డబ్బులకు ఇబ్బంది అయితే దగ్గరలో ఎక్కడైనా ట్యూషన్స్ చెప్పుకోవచ్చని, హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో జీవించటానికి అవసరమైన భరోసానిచ్చాడు. ఆ తర్వాత నెల రోజులకల్లా హాస్టల్లో చేరటం, చేరిన నెల రోజులకల్లా అలవాటు పడటంతో సుందర్ శంకర్ లాంటి సీనియర్లతో బెరుకు భయంతో కూడిన గౌరవం తగ్గి స్నేహంతో కూడిన సాన్నిహిత్యం పెరిగింది. మా ఊరి మూర్తి కూడా మాకు జత కలిశాడు. ఎవరికి వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ వేరుగా ఉన్నా వారానికి ఒక్కసారన్నా మేము నలుగురం కలిసేవాళ్లం. కలిసినప్పుడు విద్యానగర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కేఫ్లో కూర్చుని టీ తాగుతూ ఉస్మానియా బిస్కెట్లు తింటూ ఏదో వాదులాడుకోవటం, ఓ గంటసేపు గడవటం అలవాటుగా మారింది. అవును, అట్లా తింటున్నప్పుడే నా చేతిలో ఉస్మానియా బిస్కెట్ జారి కింద పడింది. నేను వంగి ఆ బిస్కెట్ తీసుకుని ఊది నోట్లో వేసుకున్నా. పైసా పారేస్తే 25 బిస్కెట్లు వస్తాయి ప్రసాదు, పడే, కాస్త చిరాగ్గా అన్నాడు సుందర్. ఏం, కింద పడ్డ బిస్కెట్ తింటే ఏంటి తప్పు? ఆ మాత్రం తిండి దొరక్క అలమటిస్తున్న వాళ్ళు కోట్ల మంది ఈ ప్రపంచంలో, శంకర్ కల్పించుకుని అన్నాడు. కింద పడ్డవి తింటే ఇన్ఫెక్షన్లు వస్తాయనేమో సుందరం ఉద్దేశం, మూర్తి ఏదో సర్ది చెప్పపోయాడు. అదే చెబుతున్నా మూర్తి, ఆ మాత్రం తిండి దొరకని వాళ్ళు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ఒక్కసారి ఎదురుగ్గా ఆ డ్రైనేజీ పక్కన గుడిసే, అందులో పిల్లలు, వాళ్ళు తినే తిండి, వాళ్ల జీవనం, ఇవన్నీ చూడు. కేవలం కింద పడ్డ బిస్కెట్ తింటేనే ఇన్ఫెక్షన్లు వస్తాయనుకుంటే రోజంతా ఆ డ్రైనేజ్ పక్కనే బతుకుతున్న ఆ పిల్లల ఆరోగ్యం గురించి ఆలోచించు. కింద పడ్డ బిస్కెట్ తినడాన్నే అసహించుకుంటే డ్రైనేజీ పక్క ఆ పిల్లల్ని అసహించుకోవాల్సిందేనా? చర్చ పొడిగించాడు శంకర్. బాబు, అంత బుర్ర పాడు చేసుకోవటం నా నుంచి కాదు, నాదొక్కటే సిద్ధాంతం, లైఫ్ ఈజ్ టు లివ్, ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి, పైసా పారేయాలి, ఎంజాయ్ చేయాలి, అదే నా పాలసీ. చాలా ఈజీగా రిప్లై ఇచ్చాడు సుందర్. అదిగో, అదే నీ దగ్గర నాకు నచ్చని విషయం, అన్నీ డబ్బుతో కొనలేం సుందర్. సుందర్ ఎంత ఈజీగా రిప్లై ఇస్తాడో శంకర్ అంత సీరియస్గా మాట్లాడతాడు. అంతే స్పిరిట్తో అతని బిహేవియర్ కూడా ఉంటుంది. నువ్వు ఎన్నన్నా చెప్పు శంకర్, మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే. మీ ఎకనామిక్స్ చెప్పేది అదే, నేను విశ్వసించేది అదే, పాటించేది అదే. సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు సుందర్. డబ్బు పారేసి వస్తువులని మనుషులని కొనచ్చేమో, మా ఎకనామిక్స్లో కొన్ని సిద్ధాంతాలు అట్లా చెప్తూ ఉండొచ్చేమో, కానీ అది 50%. మనసుల్ని, మమతల్ని మాత్రం డబ్బుతో కొనలేం సుందర్. సుందర్ని ఖండించాడు శంకర్. పైసా పారేస్తే 25 మంది, ప్రేమలు, దోమలు అన్నీ పైసలతోటే శంకర్, జేబులో రూపాయి ఉంటేనే ఏదైనా. వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది, ఇద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ అభిప్రాయాలు మాత్రం ఉత్తర దక్షిణాలు. సుందర్ లిటరేచర్ స్టూడెంట్, అయినా మెటీరియలిస్ట్. శంకర్ ఎకనామిక్స్ విద్యార్థి, అయినా భావుకుడు. ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద క్యూరియాసిటీ పెరిగింది. సెలవులకు వరంగల్ వెళ్ళినప్పుడు పెద్దన్నని అడిగా. సుందర్కి చిన్నప్పుడే తల్లి చనిపోయిందట, ఒక్కడే కొడుకు. తల్లి లేని లోటు తెలియకుండా వాళ్ల నాన్న
సుందర్ని

తన గారాబంగా పెంచట. శంకర్కి ఫిఫ్త్ క్లాస్లో ఉండగానే వాళ్ల నాన్న చనిపోయాట. నాన్న కష్టాలు పడి వాళ్ళమ్మే 5 పిల్లల్ని పెంచిందని పెద్దనే చెప్పాడు. కాలేజీ రీఓపెనింగ్ రోజు పొద్దున్నే బయలుదేరి హైదరాబాద్ చేరి హాస్టల్లోకి వెళ్తుంటే సుందర్ ఎదురొచ్చాడు. షోలే సినిమాకి వస్తావా ప్రసాద్ అడిగాడు. కాలేజ్ లేదు అడిగాను నేను. ఇవాళ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో అటెండర్ మల్లయ్య చనిపోయాడని హాలిడే డిక్లేర్ చేశారు ప్రసాద్ చెప్పాడు సుందరం. మరి శంకర్, నాలో క్యూరియాసిటీ వల్ల ఏంటో అప్రయత్నంగా అడిగేశా. మల్లయ్య చనిపోయాడుగా, అక్కడన్నీ పూర్తయితే కానీ మనవాడు రాడు అన్నాడు సుందర్. నేను సినిమాకి రానులే సుందర్, సాయంత్రం కలుద్దాం అన్నాను. సుందర్ సినిమాకి వెళ్ళిపోయాడు. లైఫ్ ఈజ్ టు లివ్, ఎంజాయ్ ఇట్, అదే నా పాలసీ. సుందర్ మాటలు గుర్తొచ్చి చిత్రమైన మనిషి అనుకున్నా. సుందర్ అన్నట్టుగానే సాయంత్రానికి గానీ శంకర్ హాస్టల్కి రాలేదు. మల్లయ్యకేమైంది శంకర్ అడిగాను. మల్లయ్య గురించి నీకు తెలియందే ఉంది అని ఆగిపోయాడు శంకర్. అంతకు మించి చెడుగా మాట్లాడటం ఇష్టం లేనట్టు. నేను అడగల, అర్థం చేసుకున్నాను. శంకర్ నేను కలిసి సుందర్ రూమ్కి వెళ్ళాం. అప్పటికే మూర్తి అక్కడున్నాడు. నలుగురం కలిసి నడుచుకుంటూ కేఫ్ దాకా వెళ్ళాం. మూర్తి ఎందుకో ఎప్పట్లా యాక్టివ్గా లేడు. అదే విషయం అడిగాను. ఏం లేదు ప్రసాద్, బానే ఉన్నాను, దాటేసే ప్రయత్నం చేశాడు మూర్తి. కానీ మూర్తి ఏదో దాస్తున్నాడని అర్థమవుతోంది. గ్రూప్ 1 అప్లై చేశానన్నావు, రేపు లాస్ట్ డేట్ కదా, అప్లై చేసావా మూర్తి అడిగాడు శంకర్. లేదు సమాధానం చెప్పాడు మూర్తి. ఏం అడిగాడు శంకర్. మూర్తి మాట్లాడలేదు. జేబులో నుంచి 200 తీసి మూర్తి జేబులో పెట్టాడు శంకర్. మూర్తి కళ్ళల్లో తడిని, సుందర్ కళ్ళల్లో రేఖామాత్రపు గిల్టీనెస్ని మూర్తి గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాక చాలా కాలానికి కానీ నేను మర్చిపోలేకపోయాను. ఉద్యోగాలు, హోదాలు, అభిప్రాయాలు, వ్యక్తిత్వాలు 35 మా పరిచయాన్ని బలపరిచాయే తప్ప ఆ పరిచయానికి అడ్డుగా నిలవలేదు. మొబైల్ రింగ్ అవటంతో జ్ఞాపకాల నిహారిక చెదిరింది. మూర్తి నుంచే కాల్. ప్రసాద్ ఎక్కడిదాకా వచ్చావు? మూర్తి మాటల్లో రాత్రి కంటే మరింత తేడా. ట్రైన్ ఇప్పుడే మౌలాలి దాడుతోంది మూర్తి. ఏం అడిగాను. ఒక్క క్షణం నిశ్శబ్దం, తర్వాత చెప్పాడు మూర్తి. మనం వెళ్ళేదాకా శంకరం ఆగలేదు ప్రసాద్, వెళ్ళిపోయాడు. మూర్తి గొంతులో జీర. నాకు మాట పెగల్లేదు. నేను తేరుకునేటప్పటికీ రైలు సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద ఆగింది. మూర్తి స్టేషన్కి వచ్చాడు ఆలస్యం అవుతుందని. ఇద్దరం కలిసి గాంధీ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ శంకర్కి దగ్గర స్నేహితులు, బంధువులు 100 పైగా హాస్పిటల్ దగ్గరున్నారు. శాస్త్రి మాకు ఎదురొచ్చాడు. ఉదయం 7 ప్రాణం పోయిందిట. శంకర్ కోరిక మేరకు శరీరంలో పనికొచ్చే అవయవాలని అవసరం ఉన్నవాళ్ళకి శరీరాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాడట శంకరం కొడుకు. కానీ అక్కడికొచ్చిన అందరి కోరికతో శంకర్ పార్థివ శరీరాన్ని ఆ హాస్పిటల్ చుట్టూ ఊరేగింపుగా తిప్పి తీసుకొచ్చాం. శంకరం శరీరాన్ని గులాబీలు కప్పేశాయి. అక్కడి గాలిని ఆ పూల వాసన చుట్టేసింది. శంకరం వ్యక్తిత్వంలాగే. అక్కడ కార్యక్రమం అయిందనిపించి సుందరాన్ని చూడటానికి వెళ్ళాం. అచేతనంగా పడుంది సుందరం శరీరం. ఉచ్ఛ్వాస నిశ్వాసలకి సంకేతంగా కదులుతున్న పొట్ట, వినిపిస్తున్న గురక, ఇవి మినహా సుందరం శరీరంలో జీవపు జాడలేని లేవు. తెరుచుకుని అట్లాగే ఉండిపోయిన కను గుడ్లలో కూడా కదలిక లేదు. నిర్జీవంగా అలా చూస్తూనే ఉన్నాయి. ఎందుకో నా కళ్ళల్లో నుంచి ఓ నీటి చుక్క జారిపోయింది. మేము వచ్చామని తెలిసి ఓల్డేజ్ హోమ్ మేనేజర్ వచ్చాడు. తను ఫోన్ చేస్తే సుందరం కూతురులిద్దరూ స్టేట్స్ నుంచి వచ్చి 4 వెళ్లారని, చుట్టాలెవరూ రాలేదని చెప్పాడు. క్రితంసారి మేము వచ్చినప్పుడు సుందరంతో మా సాన్నిహిత్యం చూసి 10 ఫోన్ చేస్తున్నానని చెప్పాడు. దాదాపు 1 అక్కడే గడిపి మూర్తి వాళ్ళింటికి వెళ్ళాం. మూర్తి వాళ్ల ఆవిడ బలవంతం చేసి వడ్డించింది. ఇద్దరికీ తినాలనిపించలేదు. కాస్త మజ్జిగన్నం తిని పడుకున్నాం. తెల్లారుతుంటే ఓల్డేజ్ హోమ్ మేనేజర్ ఫోన్ చేశాడు. సుందరం
తుదిశ్వాస విడిచాడని.

0: పాపం మీ ఇద్దరి కోసమే ఆయనలో జీవం కొట్టుకుందేమోనండి అంది మూర్తి వాళ్ల ఆవిడ. సుందరం పిల్లలిద్దరికీ ఫోన్లో విషయం తెలియచేశాడు మూర్తి. మొన్ననే వచ్చి నెల రోజులుండి వెళ్ళాం అంకుల్. ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, మీకు తెలిసిందే కదా. ఎవరికైనా డబ్బిచ్చి కర్మకాండ పూర్తి చేయండి అంకుల్. అమ్మ పోయినప్పుడు నాన్న మాతో ఆ మాటే చెప్పారు అన్నారు సుందరం కూతుళ్ళిద్దరూ. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, పైసా పారేస్తే 25 మంది తమ్ముడు. సుందరం మాటలు గుర్తుకొచ్చినాయి. మా ఇద్దరికీ మనస్కరించలేదు, కానీ ఇద్దరిది ఏం చేయలేని స్థితి. మూర్తి కొడుకు పెళ్లి చేసి 2 నెలలైనా కాలేదు. తండ్రి బతికుండగా నేనట్లాంటివి చేయకూడదు అని మూర్తి వాళ్ల ఆవిడ అంది. ఎవరెవరికో ఫోన్లు చేసి మూర్తి ఏర్పాట్లన్నీ చేశాడు. కాసేపటికి నేను మూర్తి ఓల్డేజ్ హోమ్ చేరుకున్నాం. మూర్తి ఫోన్ చేసినైనా మేం వెళ్ళేటప్పటికీ అక్కడికి వచ్చున్నాడు. ఆయనే తంతు జరిపిస్తాట. వెంబడి ఇంకో ఆయనున్నాడు, ఆయన కర్తగా దహన సంస్కారాలు నిర్వహిస్తాట. వాళ్లే అంబులెన్స్ని రప్పించారు. ఇక్కడున్న ఒకళ్ళు ఇలా అవుతే మిగిలిన వాళ్ళు మానసికంగా కుంగిపోతారండి అని ఓల్డేజ్ హోమ్ మేనేజర్ తొందర పెడుతుంటే, మూర్తి నేను, అంబులెన్స్ డ్రైవర్ దహన సంస్కారాలు చేయటానికి వచ్చినాయన, సుందరం బాడీని బయటకు మోసుకొచ్చాం. ఉదయం నుంచి నేను పెద్దగా ఏం మాట్లాడలేదు, కానీ నా మనస్సు మెదడు మాట్లాడుకుంటూనే ఉన్నాయి. నిన్న శంకరం వేడుకోలికి, ఈరోజు సుందరం అంతిమయాత్రకి అర్థాలు వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే, పైసా పారేస్తే 25 మంది తమ్ముడు. సుందరం మాటలు పదే పదే గుర్తుకొస్తూనే ఉన్నాయి. పైసా పారేస్తే వస్తువులని మనుషులని కొనచ్చేవో సుందర్, కానీ అది 50%. మనసుల్ని మమతల్ని డబ్బుతో కొనలేవు సుందర్. ఎందుకో శంకరం మాటలో జ్ఞాపకం వచ్చినాయి. అంబులెన్స్ డ్రైవర్ అంతిమ సంస్కారం చేయటానికి వచ్చినాయన, పైసా పారిస్తే వచ్చినవాళ్లే. మరి నేను మూర్తి కళ్ళు తెరిచే తనువు చాలించిన సుందరం కళ్లలో అర్థం వెతికే ప్రయత్నం చేశా. ఎన్నెన్నో అర్థాలు కనిపించినాయి.
1: ఇంతవరకు మీరు శ్రీ అనిల్ ప్రసాద్ గారి కథానిక అర్థం విన్నారు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: ఇంతవరకు మీరు విన్న ఆ పాట ఎర్ర సముద్రం చిత్రం నుండి వందే మాత్రం శ్రీనివాస్ స్వీయ సంగీత సారథ్యంలో బృందంతో కలిసి ఆలపించిన అందశ్రీ గీతం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాసింది.
3: ఇంకా ఇందులో రాసింది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసిటీసీ లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: ముఖాన మొటిమల గజ్జా బబలా నడుగులో కామరా బురద పుల్లా సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా?
9: ఆర్బీఐ అంటోంది,
10: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
11: శ్రోతలు ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఉదయ తరంగిని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ వి సత్యవాణి గారి కథానిక అమ్మ ఒక మాట.
12: సుశీల, ఈ పూట ఎలా ఉంది ఒంట్లో? కొంచెం నెమ్మదించిందా? భార్యను ఆప్యాయతతో అడిగారు శేషగిరి గారు. కొంచెం బాగానే ఉందండి, కానీ ఏమిటో ఇలా ఒంటరిగా ఎవరి సహాయంలో తీసుకుంటూ మీతోటి సేవలు చేయించుకుంటూ మనశ్శాంతి లేకుండా. ఆమె మనసులోని ఆవేదన మాటల్లో బలహీనంగా వినిపించింది. చూడు సుశీల, నువ్వెంత నీరసంగా మాట్లాడుతున్నావో, రెస్ట్ తీసుకో, ఆలోచనలు మానై, అప్పుడే నీ ఆరోగ్యం చక్కబడుతుంది, ఓదారుస్తూ ధైర్యం చెప్పారు ఆయన. నా ఆరోగ్యం చక్కబడి పొందే ఆనందం మాత్రం ఏముందిలేండి. నా అనారోగ్యానికి అసలు కారణం మనోజ్కు దూరం కావడమే. కులం మతం అంటూ ఆ రోజు మనోజ్ ప్రేమించిన అమ్మాయిని కాదు పొమ్మన్నారు. వాడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇంటికొస్తే వెళ్లగొట్టాం. ఇప్పుడు పక్కింటావిడ పలహారం చేసి ఇస్తే, కూరలు తెచ్చి పెడితే మాట్లాడకుండా తింటున్నాం. పరిస్థితులు మనవి కానప్పుడు కులం మతం అడ్డు రాలేదు. మన వాళ్ళని మనమే దూరం చేసుకున్నాం. ఈరోజు మీరిలా నా కోసం ఒంటరిగా ఆరాటపడటం, సేవలు చేయడం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఆయాసం ఎక్కువై మాటలు ఆపేసింది సుశీలమ్మ. సుశి, వాడు వెళ్లిపోయిన నాటి నుండి ఈనాటి వరకు రోజుకు ఒకసారైనా ఈ మాటలు అంటున్నావు, బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు, కానీ ఒక్కసారైనా తిరిగి చూశాడా మనల్ని? నిష్ఠూరంగా అన్నారు శేషగిరి గారు. ఎందుకొస్తాడండి? వాడు మన కొడుకు. పట్టుదల, మాట మీద నిలబడడం వాడు మన నుండే వారసత్వంగా పొందాడు. అంత నీరసంలోనూ కోపం ధ్వనించింది సుశీలమ్మ గొంతులో. సరే సుశి, నీకోసం కాదు కాదు, మన కోసం వాణ్ణి తిరిగి రమ్మని పిలుస్తాను, సరేనా? ఈ చివరి దశలోనైనా అందరం కలిసి ఉందాం, ప్రశాంతంగా ఈ జీవితాన్ని ముగిద్దాం, సరేనా? మీ పిచ్చి కాని ఎక్కడున్నాడని పిలుస్తారండి వాణ్ణి. మీరు మారిపోయి పిలవాలనుకున్నా ఎక్కడో ఎలా ఉన్నాడో. ఆ తల్లి గొంతు రుద్ధమైంది. పిచ్చి సుశీల, వాడంటే ప్రేమ నీకొక్కదానికేనా? వాడు నాకు కొడుకేనే, అందుకే ఎప్పటికప్పుడు వాడి సంగతులన్నీ తెలుసుకుంటూనే ఉన్నా. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక పాప కూడా, సుఖంగా ఉన్నారు. సుశీలమ్మకు నోట మాట రాలేదు. కొడుకు దూరమయ్యాడన్న చింతను ఎన్నాళ్లు దిగమింగుకుంది, కాని భర్తకు తెలిసి చెప్పనందుకు మాత్రం ఆమెకు కోపాన్ని కలిగించింది. ఆ కోపం దుఃఖంగా మారి ఆమెను ముంచేసింది. భార్య వేదనను అర్థం చేసుకున్న శేషగిరి గారు, ఏడవకు సుశీల, వాడు మన దగ్గరకు వచ్చేలా చేస్తాను, నువ్వు ఇక నిశ్చింతగా ఉండు, నీతో చెప్తే వాడి దగ్గరికి వెళ్దామంటావన్న ఆలోచనతో చెప్పలేదు. పైగా ఆ అమ్మాయి మంచి చెడ్డలు తెలియవు. ఏ కంప్యూటర్ ల్యాబ్లోనూ వారి ప్రేమ మొదలైంది. యంత్రాల మధ్య మొదలైన వాడి ప్రేమ తల్లిదండ్రులను తలుచుకోనంత యంత్రంగా మార్చివేసింది. అందుకే వాడు అంత పట్టుదలగా నా మాట కాదన్నాడు. మనల్ని విడిచి ఇన్నాళ్లలా ఉండగలిగాడు, మన పెంపకానే విక్కిరించాడు. కాని వాళ్ళు సుఖంగా ఉన్నారని తెలిసాక ఎక్కడో అక్కడ క్షేమంగా ఉన్నారు, అంతే చాలు అనుకున్నాను. సుశీల, నువ్వు నన్ను నమ్మవేమో కాని వాడు కష్టపడుతున్నాడని తెలిస్తే మాత్రం ఊరుకుండే తండ్రి కాదే నీ భర్త అని నిట్టూరుస్తూ, అందుకని ఈ విషయాన్ని నాలోనే దాచుకున్నాను అన్నారు శేషగిరి గారు. వెంటనే మనోజ్కు మెయిల్లో లెటర్ పంపారు. తండ్రి ఉత్తరాన్ని చదువుకున్న మనోజ్కు ఎంతో బాధ కలిగింది. కానీ ఆ రోజు అంత నిర్ధారణ

దాక్షిణ్యంగా వెళ్లగొట్టిన తండ్రి ఈరోజు ఇలా బేలగా రమ్మని వ్రాయడం, అమ్మ బెంగ పెట్టుకున్నదనడం వ్యధ కలిగించినా ఆ లెటర్ను భార్యకు చూపించిన తర్వాతే ఓ నిర్ణయానికి రావాలనుకున్నాడు. తండ్రి పంపిన మెయిల్ లెటర్ను మహతికిచ్చాడు. అక్షరాల వెంబడి మహతి మనసు నడిచింది. నాన్న, నా బాబు మనోజ్, ఆ రోజు మీ పట్ల నా ప్రవర్తన, నా కాఠిన్యం మీ ఇద్దరు మనసుల్లో ముద్రపడి ఉండవచ్చు. అలా వెళ్లిపోవడంతో మీ ప్రేమ ఎంత బలమైందో అర్థమైంది. ఆత్మీయతల ఔన్నత్యాన్ని గుర్తించిన తర్వాత నేనెంత తప్పు చేశానో గ్రహించాను. నీవు జాబ్ చేసే కంపెనీ బ్రాంచి ఇక్కడ ఓపెన్ చేశారు. నీకు వాళ్ల మెయిల్ బ్రాంచ్ లోనే మంచి ఎక్స్పీరియన్స్, ఎఫిషియన్సీ ఉన్నాయి కాబట్టి అంత శాలరీతో ఇక్కడ జాబ్ ఇస్తామన్నారు. నీవు తప్పకుండా మీ అమ్మ కోసం, నీకోసం బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నా మీ అమ్మ కోసం మాతో కలిసి ఉంటావని ఆశపడుతున్నాను. కోడల్ని మనసులో ఏమీ పెట్టుకోవద్దని చెప్పు. పాపకు ఆశీస్సులు. ఇట్లు ప్రేమతో నాన్న. మాతికి మనసు పొరల్లో అట్టడుగుకు నెట్టివేసిన ఆనాటి అవమానం తట్టి కుదిపినట్లయింది. కులమతాల పట్టింపుతో తమను ఈసడించిన మామగారి వైఖరికి కుమిలిపోయింది. గుమ్మల్లో అడుగుపెట్టిన కోడలి నన్నయినా చూడకుండా నీ కులమేమిటో నీ బుద్ధే చెప్తున్నది. పద్ధతిగా పెరిగిన ఆడపిల్ల ప్రేమా పెళ్లంటూ మగాడి వెంబడి పడుతుందా? ముందు నిన్నీలా పెంచిన నీ తల్లిదండ్రులు అనాలి. నీలో పెద్దల్ని గౌరవించే లక్షణం కాని, ఇంటి పరువు నిలబెట్టే పద్ధతి కాని కనిపించడం లేదు. వెళ్ళిపోండి మా కళ్ల ముందు నుండి, వెళ్ళిపోండి, మళ్లీ ఇంటి ఛాయలకు రాకండి అని చీత్కరించారు. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య కలిగే ప్రేమ కులమతాలు తెలుసుకుని కలుగుతుందా? రెండు మనసుల కలయికకు ఎన్నో కారణాలు, మరెన్నో ఆశలు ఆశయాలు, కాని వారి జీవితాలు ముడిపడడానికి మాత్రం ఎన్నో అభ్యంతరాలు అడ్డుగోడలు. తననంటే పర్వాలేదు, ఇందులో తన తల్లిదండ్రులు తప్పేముంది? తమ ప్రేమను అర్థం చేసుకుని ఆశీర్వదించారు. తల్లిదండ్రులకు దూరమయ్యానన్న మనోజ్ వ్యధను అర్థం చేసుకుంది, తను ఓదార్చింది. కాలం మహత్తరమైంది. మనుషుల్లో మార్పును తీసుకురాగల గొప్ప శక్తి కాలానికి. కాలం కలిసొస్తే అందరం తప్పకుండా ఒకటవుతాం అని ఆ రోజు మనోజ్ మనసుకు సాంత్వన చేకూర్చింది. కాని ఇప్పుడు కాలం కలిసొచ్చింది, తన మనసు మాత్రం వ్యధపడుతున్నది. ఆనాడు పెళ్లి బట్టలతో వెనుతిరిగిన తాము ఒక స్నేహితుడి ఇంట్లో ఆశ్రయాన్ని పొందడం, కంపెనీల ఉద్యోగంలో చేరడం జరిగిపోయాయి. ఆ తర్వాత తమ దాంపత్య సౌరభం ఆహ్లాదంలో ముంచివేసింది. జీవన సాఫల్యతకు గుర్తుగా పాప కలిగింది. మనోజును పాపను చూసుకుంటూ హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఈ సమయంలో మామగారి ఉత్తరం వ్యాకులతను కలిగిస్తోంది. మనోజ్ మనసులో ఏముందో, తండ్రి ఉత్తరంలోని ఆర్ద్రత, తల్లి అనారోగ్యం, ఈ రెండూ అతని మనసులో వారి పట్ల ప్రేమను బాధ్యతను తిరిగి గుర్తు చేయవచ్చు, ఆందోళన కలిగించవచ్చు. కాని పాపతో భర్తతో సుఖంగా ఉంటున్న తనకు మరో కొత్త జీవితం, కొత్త బాధ్యతలు, అత్తమామల సంరక్షణ, సేవ. వారి మనస్తత్వం తనకు స్వేచ్ఛ లేకుండా చేస్తాయేమో. ఇన్ని రోజుల తర్వాత తల్లిదండ్రులకు దగ్గరైతే మనోజ్పై వారి ప్రభావం ఎలా ఉంటుందో. మనోజ్కు తనకు మధ్య దూరం, ఆ ఊహని భరించలేదు తను. అత్తగారి అనారోగ్యం కారణంగా మామగారులు ఈ మార్పు వచ్చిందేమో, అది శాశ్వతంగా ఉంటుందా? కొడుకు కోసం తల్లిగా ఆమె దిగులు పడడం సహజం. కొడుకును కొంగున కట్టేసుకుందనే భావంతో నా పట్ల ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో. ఆచార సంప్రదాయాలు పాటించే ఆమె తన ఉనికిని సమర్థించుకోగలుగుతుందా? స్వేచ్ఛను సంతోషాన్ని పోగొట్టుకుని ఆ ఇంటి కోడరకానికి వెళ్లాలా? నా జీవితంలో ఈ పరిషయమిటి? పరిపరి విధాల ఆలోచించింది మహతి. ఏమన్నా గాని ముభావంగా ఉంటే సరి, తనే అర్థం చేసుకుంటాడు నా అయిష్టతను అని నిశ్చయించుకున్న మహతి రింగ్ అవుతున్న ఫోన్ తీసుకుంది. ఫోన్లో తల్లి గంతు విని, ఏమ్మా చెప్పు అంది మహతి. ఏం చెప్పమంటావే తల్లి నా బాధ అంది తల్లి. తల్లి గొంతులోని రుద్ధతను గుర్తించి, ఏమ్మా నాన్నగారు బాగున్నారా? నీ ఆరోగ్యం బాగుంది కదా? కంగారుగా అడిగింది మహతి. ఆ బాగానే ఉన్నాం, కాని సుధే. సుధకేమైందమ్మా? ఆదుర్తతో అడిగింది. ఏం కాలేదులే, కంగారు పడుకు. నీ తమ్ముడు సుధా మాతో కలిసి ఉండరట, వేరుకాపురం పెడతారట, అందుకే ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోతారట. తల్లి గొంతుల ఆవేదన ధ్వనిస్తుంటే అదేమిటి, ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది మహతి. ఏముంది తల్లి, పెద్దవాళ్ళం, మంచి చెడు చెప్తాం, పద్ధతి పని అంటాం. ఆ అమ్మాయికి మాతో కలిసి ఉంటే స్వేచ్ఛ ఉండదట, ఇండివిజువాలిటీ ఉండదట, ఇంకా ఏవేవో అంటుందే మహతి. నువ్వు చెప్పు, పెందలకడే నిద్ర లేవమనటం తప్ప, ఆ నైటీతోటే మామగారి ముందుకు రావద్దనటం తప్ప, బ్రష్ చేసుకుంటూ టీవీ చూడొద్దనటం తప్ప, మెళ్ళో నలపూసలు, చేతులకు నిండుగా గాజులు, రంగురంగుల టిక్లీలు కాకుండా ఎర్ర టిక్లీనే బొట్టుగా పెట్టుకోమ్మా అనటం నేరమా? కొత్తగా పెళ్లైన దానివి దేవుడి దగ్గర దీపం పెట్టుకోమ్మా, నీ సంసారం కోటి దీపాల్లా వెలుగుతుంది అని చెప్పడం మంచి మాట కాదా? అబ్బాయి వచ్చేటప్పటికి చక్కగా తయారై నవ్వుతూ ఎదురువెళ్ళు అనటం పని చెప్పడమా? మహతి, నేనేమన్నా ఆరాళ్లు పెట్టే అత్తగారినటే? బామ్మతో నేనెంత అణుకుగా ఉండేదాన్ని, తాతయ్య ఎంత గౌరవంగా చూసేదాన్ని. పెండ్లైన నెలకే సుధ ఈ విధంగా ప్రవర్తి

వర్తిస్తే ముందు ముందు ఆ అమ్మాయి పద్ధతి ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. అంత అయోమయంగా ఉంది. తమ్ముడిని నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించుకోరా అంటే వాడేమన్నాడో తెలుసా మహతి? ట్రాన్స్ఫర్ కావాలనే చేయించుకున్నానన్నాడు. అచ్చడా ముచ్చడా తీరకుండానే ఇదేమిట్రా అంటే, ఆ అచ్చడా ముచ్చడా కోసమే మేము వెళ్తున్నాం. మమ్మల్ని చూడ

0: క్షణంగా లేవు. నీ అత్తమామలు మిమ్మల్ని దగ్గరికి చేరనివ్వలేదు, కాని నువ్వెంత అణుకువుగా పెరిగావు. తమ్ముడు సుధను ప్రేమించానంటే మేము కాదన్నామటే. ఇంకా కాలమంటావేమిటి? కాలం మన చేతుల్లో లేదు నిజమే, కాని బుద్ధులు పద్ధతులు మన చేతుల్లోవేగా. అందరు ఈ విధంగానే ఉంటే కుటుంబం, కుటుంబ మర్యాదలు, సంఘంలో పరు ప్రతిష్టలు ఉంటాయా? ఉండేవా? మా దురదృష్టం కాకపోతే ఇట్లాంటి పిల్ల రేపు తన పిల్లల్ని ఎలా పెంచుతుంది? మా ఫోటోలు మాత్రమే చూపించి ఈ ఫోటోలో ఉన్నవాళ్ళు మీ తాతయ్య బామ్మ అని చెప్తుందేమో. మహతి ఆలోచించు, తాతల అడుగు తరతరాల బాటన్నట్లు కాదు. ఈ వయసులో మాకి క్షోభ ఏమిటే తల్లి? నాకు వయసైపోయింది, శరీరంలో నొప్పులే కాని ఒప్పులు లేవు. నాన్నగారు కూడా వ్యాపారాన్ని ఇదివరకులా చూసుకోలేకపోతున్నారు. వర్కర్స్ ఎగవేతలు, వాడు చూసుకుంటాడేమో అడగాలి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంట్లో ఈ ముసలం. ఓసారి నువ్వొచ్చి తమ్ముడికి నచ్చ చెప్పవే, నీ మాటంటే వాడికి గురి అంది మహతి తల్లి దీర్ఘంగా నిట్టూరుస్తూ. అలాగేనమ్మా, ముందు మేము మా అత్తయ్య గారి దగ్గరికి వెళ్లాలి. ఆమెకు ఆరోగ్యం సరిగా లేదట. ఈ సమయంలో మేమక్కడ ఉండి వాళ్ల ఆలనా సేవ చేయాలి కదా. మేమిక వాళ్ల దగ్గరే ఉంటాం. ఆమె ఆరోగ్యం నెమ్మదించాక నీ దగ్గరికి వస్తాను. అంతవరకు సుధను ఆక్షేపించకు. తమ్ముడితో నేను మాట్లాడతాను, అన్ని చక్కబడతాయి, నువ్వు దిగులు పడకు. వాళ్ల పెళ్లి ఆల్బం నువ్వు చూస్తూ, సుధా నువ్విక్కడ ఎంత బాగున్నావో చూడు, ఎంత కడగా ఉన్నావో అని సుధకు చూపించు. సౌభాగ్య చిహ్నాలు స్త్రీకి ఎంత సౌందర్యాన్ని హుందాతనాన్ని ఇస్తాయో సుధ గ్రహించుకుంటుంది. నీవెందుకు మళ్లీ చూపించావో కూడా అర్థం చేసుకుంటుంది. అమ్మా, సుధ చిరునవ్వే నీ ఇంటికి దీపం. అమ్మా ఇంకో మాట, నీవు చూపించే ప్రేమే నీకు శ్రీరామ రక్ష.
1: ఇంతవరకు మీరు డాక్టర్ వి సత్యవాణి గారి కథానిక అమ్మ ఒక మాట విన్నారు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. ఇందిరా చిత్రం నుండి మల్లికార్జున్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

ఇంతవరకు మీరు ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రీ అనిల్ ప్రసాద్ గారి అర్థం, డాక్టర్ వి సత్యవాణి గారి అమ్మ ఒక మాట కథాని కలువిన్నారు, మరియు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు వింటున్నారు. ఇప్పుడు వినండి మరో అష్టపది.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎం బాలమురళకృష్ణ గారి గాత్రంలో అష్టపదులు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్: బ్రిక్స్ లీడర్స్ కండెమ్ 2025 పెహల్గాం టెర్రర్ అటాక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, కాల్ ఫర్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం, ఆల్సో ఎక్స్ప్రెస్ కన్సర్న్ ఓవర్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. Prime Minister Narendra Modi to hold bilateral meetings with presidents of Kazakhstan, Philippines, Egypt, South Africa and Burundi today on sidelines of BRICS summit. West Bengal government approves DRDO's proposal to set up weapon and missile testing range in Purva Medinipur district of the state. IMD issues red alert for very heavy rainfall in Gujarat today. Irina Rybakina of Kazakhstan beats Belarusian Arina Sabalenka to win women's singles title of US Open tennis in New York. And in cricket, India to take on defending champion Sri Lanka.

మనం అందరం కూడా వినాయక చవితి జరుపుకుంటున్నటువంటి విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరు కూలీ నెంబర్ 1 చిత్రం నుండి పాటను వేయగలరని కోరుతున్నారు. మా కోసం కూడా ఒక మంచి పాటను ప్రసారం చేయమని వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ భువిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోరిక మేరకు కూలీ నంబర్ 1 చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆల్పించిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

శ్రోతలు ఎఫ్ఎం మేడ 103.5 మెగాహెర్ట్స్ పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజని వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాత శ్రోత హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయి కృప వీరంతా కూడా అభినందన చిత్రం నుండి ఆచార్య ఆత్రేయ గీతాన్ని కోరుతున్నారు. వీరు కార్తీక్ హీరో పుట్టినరోజు సందర్భంగా మరియు కవి ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాట తమ కోసం ప్రసారం చేయమని కోరుతున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం అభినందన చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

హలో మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట యముడికి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతం. సంగీతాన్ని సమకూర్చింది రాజకోటి. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగాభవాని మరియు వారి ఇతర కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి మరికొంతమంది శ్రోతలు వరంగల్ జిల్లా ఉర్సు గ్రామం నుండి చీరాల రాంబాబు, చంద్రకళ, పవన్ రాజ్, గణేష్ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోరిక మేరకు వీరందరి కోసం యముడికి మొగుడు చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 3 కాలేజీలలో
2: డోంట్ వరీ
1: ఫీజ్ చూడు.
3: ఎలా ఉన్నారు?
4: ఏంటి విషయం?
2: ఫీజ్ కోసం టెన్షన్.
4: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా,
5: సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా.
4: అదెక్కడ?
5: అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది,
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
9: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
10: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
11: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
12: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
13: శ్రోతలు ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి శ్రోత భూదాన్ పోచంపల నుండి మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, వీరంతా కూడా వినాయక చవితి ముందస్తుగా జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవి చిత్రంలో పాటను కోరుతున్నారు. మా కోసం కూడా అదే చిత్రం నుంచి పాటను కావాలని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్ వీరంతా కూడా. మరి వీరందరి కోరిక మేరకు జై చిరంజీవి చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన చంద్రబోస్ గీతం సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి పాట మా కోసం ప్రసారం చేయమని కోరుతున్నటువంటి శ్రోతలు దయానంద్ కాలనీ, వరంగల్ దయానంద్ కాలనీ నుండి వీరు కోరుతున్నారు. పాండురంగ మహత్యం చిత్రం నుండి పాట కావాలంటున్నారు. పుట్టా చంద్రమోహన్, శోభారాణి, అరుణ్ కుమార్, శ్రీజ, క్రిస్టిన, శ్రీ శివాంశ్ కుమార్, నిఖిల్ కుమార్, మృతిక, శ్రీహర్షిణి, సాయి కుమార్ రచన సమయ

0: మహిర ఫ్రమ్ దయానంద్ కాలనీ వరంగల్. వీరంతా కూడా కోరుతున్న పాట మాండురంగ హత్య నుంచి ఒక పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మరియు మా కోసం ఏదైనా ఘంటసాల గారి పాత పాటను వినిపించండి అని కోరుతున్నారు. హనుమకొండ కేయూ 100 ఫీట్ రోడ్ నుండి కటకం శివప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరంతా శ్యామల దుర్గాదాస్ కాలనీలో నివాసం ఉంటున్నారట. మరి వీరందరి కోరిక మేరకు పాండురంగ మహత్యం చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన జూనియర్ సముద్రాల గీతం. సంగీతాన్ని సమకూర్చింది టివి రాజు.
1: హే కృష్ణ.

పాప నిర్వాపణోపాయ నామ ప్రశంసానుభావా భవా భావా హే వాసుదేవా. సదానంద గోవింద సేవించు మా విందవై దందమానందముందింప ఎందున్ విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వంబులూషింపలేమైతి మో దేవా. నీ

భైరవ ద్వీపం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వేటూరి ఆలపించినటువంటి వేటూరి గీతం, సంగీతాన్ని సమకూర్చింది మాధవ పెద్ద సురేష్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నటువంటి శ్రోతలు, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రిష్వంత్ బాబు, నాగ భాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

0: ప్రతి బ్యాంకుకి వేరు వేరు కేవైసి పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
1: ఉందిగా నాన్న.
0: సికేవైసి అంటే
1: బ్యాంక్ మీ కేవైసి రికార్డ్ వివరాలను సికేవైసి రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సికేవైసి ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసి అప్డేట్ తో మిగతా బ్యాంకులు ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
0: ఆర్బిఐ అంటుంది.

0: సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో తర్వాతి శ్రోత మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల వీరంతా కూడా వినాయక చవితి రేపు మనం జరుపుకోబోతున్న విషయం అందరికి తెలిసిందే. ఆ సందర్భంగా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవాళ సందర్భంగా వీరందరికీ కూడా శ్రీ వినాయక విజయం చిత్రం నుండి పాటను కావాలని కోరుతున్నారు. మరియు మా కోసం ఏదైనా ఒక వినాయకుడి చిత్రం నుండి పాటను వేయగలరని కోరుతున్నారు. వినాయకుని పాటను వీరు కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజిత్, పూజ, లోహిత. మరి వీరందరి కోరిక మేరకు శ్రీ వినాయక విజయం చిత్రం నుండి పి సుశీల ఆలపించిన కృష్ణశాస్త్ర గీతం సంగీతాన్ని సమకూర్చింది ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఎఫ్ఎం అండ్ 103.5 మెగాహెర్ట్స్ పై హలో మనోరంజని వింటున్నారు. వాట్సాప్ ద్వారా సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. మరి తర్వాతి శ్రోత, ఈరోజు నటుడు కార్తీక్ మరియు ముచ్చెల్ర అరుణ గారి జన్మదినాలు. వీరికి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి చిత్రం సీతాకు ఒక చిలుక చిత్రం, మరి ఆ చిత్రం నుంచి మా కోసం పాటను ప్రసారం చేయమని కోరుతున్నటువంటి శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమరకుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వరరావు, వెంకటమ్మ, శాంతమ్మ, శంకరి, చిన్మయి, పాపయ్య శాస్త్రి, రహీం, సోని, కదిరిసమ్మయ్య, మరి వీరందరి కోసం సీతాకు ఒక చిలుక చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం బృందం ఆలపించిన వేటూరు గీతం సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. తర్వాత శ్రోతలు, జనగాం జిల్లా జఫర్గఢ్ మండలం శాలపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్ శ్రీనివాస్ గారు కోరుతున్న పాట రాజా చిత్రం నుంచి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మరియు అదే చిత్రం నుండి మా కోసం పాటను ప్రసారం చేయమని వరంగల్ జిల్లా లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్ గారు కూడా కోరుతున్నారు. మరి వీరిద్దరు కోరిక మేరకు రాజా చిత్రం నుండి చిత్ర ఆలపించిన శ్రీనివాస సీతారామ శాస్త్రి గీతం సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై వాట్సాప్ ద్వారా తమకు నచ్చిన పాటలు కోరుకునే కార్యక్రమం హలో మనోరంజన్ వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా వినండి, కలిసుందాంరా చిత్రం నుండి రాజేష్ ఆలపించిన వేటూరి గీతం. సంగీతాన్ని సమకూర్చింది ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అని కోరుతున్నటువంటి శ్రోతలు నెక్కొండ హనుమాన్ బజార్ నుండి ముత్తోజు లింగమూర్తి, సరోజన, శ్రీధర్, సౌమ్య, దర్శిని, శారద, ప్రవీణ్, భరత్, రమాదేవి, ప్రకాష్ మరి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు కలిసుందాంరా చిత్రం నుండి ఈ పాట.

0: మీరు విన్న ఆ పాటతో ఈ పూట హలో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా విద్యాలయమున విలువలు మీకు వివరింతుమిదే విపులముగా అంటూ పాట ద్వారా ఒక్కో తరగతి ప్రాధాన్యతను వివరిస్తున్నవారు కె వర్షిత ఎల్ హర్మంత్ కౌర్ 6వ తరగతి.

0: పాట విన్నారు కదా. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న ఎన్ అభిజ్ఞ మనకు కాకతీయుల గురించి వివరిస్తుంది.
1: కాకతీయులు తొలిత రాష్ట్రకూటులకు, కళ్యాణి చాళుక్యులకు సేనాపతులుగా, సామంతులుగా నుండి తర్వాత స్వతంత్రులైనారు. మొదటివాడైన వెన్నరాజు నుండి 4వ గుండారాజు వరకు సామంతులుగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలను పాలించారు. విరియాల కామసాని భర్త ఎర్రసేనాని సహాయంతో మొదటి బేతరాజు హన్మకొండ పాలకుడైనాడు. 2వ ప్రోలరాజు చాళుక్య చక్రవర్తి సహాయంతో కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పెద్ద కుమారుడు రుద్రదేవుడు తెలంగాణతో పాటు బీదరు నుండి శ్రీశైలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. గణపతి దేవుని కాలంలో యావతాంధ్రదేశం కాకతీయ ఏకఛత్రాధిపత్యంలోకి వచ్చింది. అతని తరువాత అతని కూతురు రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు రాజ్యపాలన చేశారు. మలయాళ గోనవంశీయులు, కందూరు చోడులు, రేచర్ల రెడ్లు, చెరుకు రెడ్లు, కాయస్థులు మొదలైన వారు కాకతీయ రాజులకు సామంతులైన మండలాధిపతులుగా వారి స్థిరత్వానికి దోహదం చేశారు. కాని ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలో 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. తెలంగాణ సాహిత్య చరిత్రలో కాకతీయుల కాలం స్వర్ణయుగంగా పేర్కొనదగింది.
0: అభిజ్ఞ ద్వారా కాకతీయుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న ఎం శివప్రసాద్ ములకెత్తే గింజల ప్రాధాన్యాన్ని వివరిస్తాడు.
2: గింజలు శక్తికి మారు రూపాలంటారు. ఎంతో శక్తిని, రుచిని తమ చిన్న కడుపులో దాచుకున్న ప్రకృతి వరాలే గింజలు. వీటిలో స్కాచ్, కొవ్వులు, నూనెలు ఉంటాయి. పై పదార్థాలను ములకెత్తే గింజలు అమీనో యాసిడ్లగాను, లిక్విడ్ గ్లూకోజ్లగాను మార్చుకొని విత్తనం బయటకు వస్తుంది. గింజల్ని శరీరం సులువుగా జీర్ణించుకుంటుంది. ములకెత్తే గింజల్లో ఎంతో సమర్థవంతమైన కణాలు నిద్రాణమై ఉన్నాయి. ఎప్పుడైతే గింజల్ని నానబెట్టి ములకెత్తించగలమో అప్పుడు నిద్రాణమై ఉన్న కణాలు ఎంతో ఉత్తేజంతో మేల్కొని తొందరగా ఎంజైన్లను ఉత్పత్తి చేస్తాయి. ములకెత్తే గింజల్లో విటమిన్ సి, రిబోఫ్లవం ఉంటాయి. 24 గంటల కాలం ఉంచిన ములకెత్తే గింజల్లో 7.12 మిల్లీగ్రాముల సి విటమిన్ ఉంటుందట. 72 గంటల కాల వ్యవధిలో అయితే దానికి 2 రెట్లుగా విటమిన్లు పెరుగుతాయి. ప్రోటీన్లను, విటమిన్లను ఎక్కువగా కావాలనుకునే వారు నానబెట్టి ములకెత్తే దశలో ఉన్న గింజల్ని ఈ రోజు నుండే తినడం ప్రారంభించడం మంచిది.
0: ఆరోగ్యాన్ని పెంపొందించే ములకెత్తిన గింజల గురించి శివప్రసాద్ ద్వారా విన్నాం. ఇప్పుడు 6వ తరగతి చదువుతున్న సిహెచ్ వర్షిత్ సక్సెస్ గురించి ఏం చెప్తున్నాడో విందాం.
3: సక్సెస్ టు ది పవర్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అంటే మనకంటూ చిన్నదో పెద్దదో ఓ లక్ష్యం ఉండటం. సక్సెస్ అంటే ఓ ప్రయత్నం చేయడం. సక్సెస్ అంటే లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఉండటం. సక్సెస్ అంటే మన లక్ష్య సాధన కోసం కృషి చేయడం. సక్సెస్ అంటే గెలుపు. సక్సెస్ అంటే గెలుపు కోసం చేసే ప్రయత్నం. సక్సెస్ అంటే మనల్ని మనం సరిగ్గా అంచనా వేసుకోవడం. సక్సెస్ అంటే మన శక్తి సామర్థ్యాలను మనం తెలుసుకోవడం. సక్సెస్ అంటే మన లక్ష్య సాధనలో మనకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం. సక్సెస్ అంటే వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం. సక్సెస్ అంటే చేసే పనిలో 100% సామర్థ్యంతో పనిచేయడం. సక్సెస్ అంటే సంతృప్తి. సక్సెస్ అంటే మనశ్శాంతి. సక్సెస్ అంటే మన పెదవుల మీద వేసే చిరునవ్వు. ఇవన్నీ సక్సెస్లో అయితే మనం అనుకున్న దానిలో గెలుపు సాధించడమే సక్సెస్ టు ది పవర్ ఆఫ్ సక్సెస్. దీనిని ఫైనల్ సక్సెస్ అని కూడా అనుకుందాం.
0: గెలుపు గురించి వర్షిత్ మాటల్లో విన్నాం కదా. ఇప్పుడు 6వ తరగతి కే నిక్షిత కురగా

0: పిల్లల పాట పాడి వినిపిస్తుంది.
1: సూరకాయ పెళ్లికి రమ్మంది, వంకాయ వంటలు వండింది, బీరకాయ బియ్యం పోసింది, టమాటా తాలింపు వేసింది, అల్లం అందరిని పిలిచింది, చిక్కుడు చేపలు పరిచింది, బెండకాయ బ్యాండు వాయించింది, గొంగుర గొడవ పెట్టింది, కొత్తిమీర కొంగు ముడేసింది, ఆలుగడ్డ అలిగింది, పాలకూర పాలు తెచ్చింది, నన్ను ఎవరు పిలవలేదని గుమ్మడికాయ గుండెలు బాదుకుంది.
0: కూరగాయల పాట విన్నాం కదా. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న పి శివాని మన తెలుగు సాహిత్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి తెలియజేస్తుంది.
2: తెలుగువారిలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు 3. మొదటివారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు పొందిన ప్రథమ వ్యక్తి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఈయన కృష్ణాజిల్లా నందమూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతమ్మ. వీరి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయనకు తెలుగు భాష అన్న, తెలుగుతనం అన్న వల్లమాలిన అభిమానం. 2వవారు డాక్టర్ సి నారాయణరెడ్డి. ఊపిరాడటం లేదు, ఉక్క పోస్తుంది, ఏసీ గదిలో కారణం తెలుస్తుంది, కవిత రాయలే దివాళ్ళ అని కవిత్వం రాయనిదే ఉండలేని సింగిరెడ్డి నారాయణరెడ్డి సినారేగా సాహిత్యాభిమానులకు పరిచితుడు. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో జన్మించాడు. కరీంనగర్ హైదరాబాదులలో విద్యాభ్యాసం చేశాడు. ఆధునికాంధ్ర కవిత్వము, సాంప్రదాయములు, ప్రయోగములు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది. 3వవారు డాక్టర్ రావూరి భరద్వాజ. ఈయన అవిభక్త, హైదరాబాద్ సంస్థానపు పరిటాల జాగీర్లోని మోగులూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి కోటయ్య, తల్లి పేరు మల్లికాంబ. పెరిగింది గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో. పుట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా, పశువుల కాపరిగా, రంపంలాగే పనివాడిగా, పేపర్ బాయ్గా పనిచేశాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఆయన కలం పట్టి రచయితగా మారాడు. ఆయన చదువుకున్నది అంతంత మాత్రమే. వీరికి 2012 పాకుడురాళ్ళు నవలకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది.
0: శివాని ద్వారా 3 జ్ఞానపీఠ పురస్కార గ్రహీతల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆసియాలోని మొదటి మహిళా వ్యోమగామి గురించి 9వ తరగతి పి శ్రావ్య వివరిస్తుంది.
3: అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని తన ప్రతిభా పాటవలతో విశ్వవ్యాప్తం చేసి కనుమరుగైంది కల్పన చావ్లా. భారతీయ సంతతికి చెందిన కల్పన చావ్లా ఆసియాలోనే అంతరిక్ష యాత్ర చేసిన మొదటి మహిళ వ్యోమగామిగా గుర్తింపు పొందింది. కల్పన చావ్లా 17 మార్చి 1962 భారతదేశంలో హర్యానాలోని కర్నాల్ అనే ఊరిలో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టారు. కల్పన అంటే సంస్కృతంలో అర్థం ఊహ అని. కల్పన చావ్లా కర్నాల్లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తరువాత ఉన్నత చదువులను 1982 ఎంఏ చండీగఢ్లో ఉన్న పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సైన్స్ పట్టాను సంపాదించారు. 1982 ఎంఏ అమెరికా వెళ్లి అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని అర్లింగ్టన్లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి 1984 పొందారు. 1986 చావ్లా 2వ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డిని బౌడ్లర్లో ఉన్న కొలోరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందారు. 1996 మొదటిసారిగా అంతరిక్ష యానం కోసం ఎన్నికయ్యారు. 2000 STS-107 ఈమెను 2వసారి అంతరిక్ష యానం చేయడానికి మిగిలిన సభ్యులతో పాటు ఎన్నుకున్నారు. 2003 జనవరి 16 చివరగా చావ్లా విధివంచితమైన కొలంబియా STS-107 క్షిపణిలో చేశారు. ఇదే కొలంబియా అంతరిక్ష నౌక తిరుగు ప్రయాణంలో 2003 ఫిబ్రవరి 1 జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మొత్తం 7 వ్యోమగాముల్లో కల్పన చావ్లా ఒకరు కావడం విషాదకరం.
0: శ్రావ్యకు అభినందనలు. ఇప్పుడు ఒక కథ విందాం. కథ చెప్తున్నది

0: జింక కొమ్ములు. ఒక అడవిలో ఒక అందమైన జింక ఉంది. దాని ప్రవర్తన చాలా మంచిది. అడవిలో ఉన్న జంతువులన్నింటితో స్నేహంగా ఉండాలని దాని కోరిక. కానీ దాని పొడవైన కొమ్ములు చూసి కొన్ని జంతువులు వారి దగ్గరికి వచ్చేవి కావు. అందుకు జింక బాధపడుతూ, ఈ పాడు కొమ్ములు నాకెందుకున్నాయో అని చింతించేది. అది ఒకనాడు పచ్చిక మేస్తూ మేస్తూ ఒక ఊరికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు వచ్చి చూడకుండా ఆ బావిలో పడిపోయింది. అందులో ఈదుకుంటూ ప్రాణాలను రక్షించుకుంది. కానీ బావిలోంచి పైకి రావడం దానివల్ల కాలేదు. అది అలా బావిలో పడడం దాని వెంట వచ్చిన మరికొన్ని చిన్న జింకలు చూసి ఆ విషయాన్ని అడవిలో జంతువులన్నింటికి తెలిపాయి. జంతువులన్నీ అక్కడికొచ్చి ఎలా దాన్ని బావిలోంచి పైకి తీసుకురావాలా అని ఆలోచించాయి. అందులో ఒక కోతి తన ఆలోచనను ఆచరణలో పెట్టింది. బావిని ఆనుకొని ఉన్న మర్రి చెట్టు పైకెక్కి బావి వెలుపలికి ఉన్న పొడవైన మర్రి ఊడలని బావిలోకి వేసి దాన్ని పట్టుకొని ఊగుతూ పోయి జింక కొమ్ములను సన్నని ఊడలతో ముడివేసింది. ఆ తరువాత జింక చెట్టు మీదికి వచ్చి తనను రక్షించిన స్నేహితులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. ఆ తర్వాత తన కొమ్ములను చూసుకొని, ఈరోజు నా ఈ కొమ్ములే నన్ను కాపాడడానికి ఉపయోగపడ్డాయి. నేను తెలివి తక్కువ దాన్ని ఇంతకాలం తిట్టుకున్నాను. ఏ ప్రాణి అయినా తన శరీరంలోని ఏ అవయవమైనా ఏదో ఒక రకమైన ఉపయోగాన్ని కలిగి ఉంటుందని తెలుసుకోవాలి అనుకుంది. నాటి నుండి కొమ్ములను చూసి భయపడి వారికి భయం కలగకుండా మరింత స్నేహంగా తిరిగింది.
1: కథ విన్నాం కదా, ఇప్పుడు మన గ్రహాల గురించి 9వ తరగతి బి యోగి ద్వారా తెలుసుకుందాం.
2: విశ్వం చాలా అనంతమైనది. ఇది కోటాను కోట్ల వైశాల్యం వ్యాపించి మరియు అనేక కోట్ల నక్షత్రాల మండలాలను సమూహాలుగా కలిగి ఉన్నది. ఈ నక్షత్ర మండలాలు అన్ని నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటాయి. అనంతమైన విశ్వంలో దూరాలను కొలవడానికి కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. కాంతి సంవత్సరం అంటే కాంతి సెకనుకు 299,792 కిలోమీటర్ల వేగంతో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. భూమి మీద సమస్త జీవజలానికి శక్తి ప్రసాదిస్తున్న సూర్యుడు పాలపుంతలోని కోటాను కోట్ల నక్షత్రాల్లో ఒక చిన్న నక్షత్రం మాత్రమే. ఈ నక్షత్ర మండల కేంద్రాల నుంచి సూర్యుడు కొన్ని కోట కాంతి నక్షత్రాల దూరంలో సెకనుకు 250 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తున్నాడు. సూర్యుడు ఇలా ఒక పరిభ్రమణం చేయడానికి 250 మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఈ కాలాన్ని ఒక కాస్మిక్ సంవత్సరంగా పిలుస్తారు. ఇది మన భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది. గ్రహాలు 9, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో.
1: గ్రహాల గురించి వివరించిన యోగికి అభినందనలు. ఇప్పుడు ఒక లఘునాటిక, క్షమించండి సార్, విందాం. నాటిక పాత్రధారులు బి సాయి సుచరిత 9వ తరగతి, ఎస్ వర్షిత్ సాయి, ఎన్ సాత్విక్ 6వ తరగతి. నాటిక రచన శ్రీ వలస పైడి గారు.
3: హలో, ఎవరు ఫోన్ చేసింది?
4: నేనురా, మీ సార్ను. నిద్ర లేచావా రాజు?
3: లేచిన సార్.
4: ఎన్ని గంటలకు లేచావు రాజు?
3: సార్, 5 గంటలకు లేచిన.
4: అబద్ధాలు ఆడకు రాజు, నువ్వు నిద్ర లేచి మాట్లాడుతున్నట్లు లేదు. నీ మాటలు నిద్రలోనే మాట్లాడుతున్నట్లు ఉన్నాయి.
3: లేదు సార్, నిజంగానే లేచిన.
4: ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు?
3: సార్, మ్యాథ్ చేస్తున్నా.
4: సరే, మీ అమ్మగారు ఉన్నారా?
3: ఉన్నారు సార్, పడుకున్నది.
5: రాజు, ఇవాళరా పొద్దు పొద్దుగానే ఫోన్ చేసింది. లేచిండంటే ఫోన్ పట్టుకునుడే. నీ ఫోన్ పాడుగాను, సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టిండో ఏందో. మల్లేష్ గాడేనా ఫోన్ చేసింది? ఇటీ
3: మళ్ళీగా కాదే, నువ్వు ఆగు.
5: ఇటీరా, అరే మల్లేష్గా, నీకెన్నిసార్లు చెప్పాలరా మోహన్కి ఫోన్ చేయొద్దని?
4: అమ్మా, నేను మల్లేష్ను కాదు.
5: అయితే ఎవరు మీరు? పొద్దుగాల లేవగానే ఈ ఫోన్ ఏంది?
4: అమ్మా, నేను మర్కాజీ స్కూల్ సారును. మీ అబ్బాయి రోజు పొద్దున లేచి చదువుతున్నాడా లేదా తెలుసుకోవడానికి ఫోన్ చేసిన.
5: అయ్యో, అట్లా నా సారు. ఏమనుకోకండి, గా మల్లిగాడనుకొని మాట్లాడిన. క్షమించండి సారు.
4: పర్వాలేదమ్మా, పిల్లలందరినీ రోజు పొద్దున 5 గంటలకు నిద్రలేచి చదువుకోవాలని చెప్పినాం. మీ రాజు మీకు చెప్పాడా?
5: చెప్పలేదు సారు. మా ఓడి మంచి చదువుతాడా సార్?
4: మీ రాజు గురించి చాలా మాట్లాడేది ఉందమ్మా. మిమ్మల్ని తీసుకుని రమ్మని చాలా సార్లు చెప్పాను, మీరు మాత్రం ఒక్కసారి కూడా బడికి రాలేదు.
5: అయ్యో సారు, నన్ను తీసుకురమ్మని చెప్పిందిలా, మా ఓడు ఒక్కసారి కూడా చెప్పలేదు సారు.
4: సరే, ఈ రోజు 9 గంటలకు బడికి రండమ్మా, అన్ని విషయాలు మాట్లాడుతాను.
5: సరే సారు, మౌని తీసుకొని వస్తా. ఇక ఉంటా సారు.
4: మంచిదమ్మా.
5: రాజు,

0: రోజు పొద్దున 5 లేచి చదువుకోమని చెప్పిందా? మరి సార్లు గిట్లా చెప్పిలని నాతో ఎందుకు చెప్పలేదురా?
1: చెప్పలేదు. అయితే
0: అట్లా కాదు బిడ్డ, సార్లు ఏది చెప్పినా మన మంచి గురించే కదరా, వాళ్ళ మాట వినాలిరా.
1: అబ్బా మొదలెట్టినావే.
0: కాదు బిడ్డ, నువ్వు ఒక్కరోజు కూడా 5 నిద్రలేస్తలేవాయే. సార్కేమో 5 లేచినని చెప్తివి, అబద్ధం ఆడటం తప్పు కదరా.
1: అబ్బా అరే నాకు నిద్రొస్తుంది, నన్ను పడుకునేవా?
0: పడుకునుడు కాదు బిడ్డ, చదువుకునే పిల్లగాన్లు కొంత నిద్ర సంపుకోనైనా చదువుకోవాలి. పొద్దుగాల లేసుడు అలవాటు చేసుకోవాలి. తెల్లవారక ముందు చదువుకున్నది బాగా గుర్తుంటదని మా చిన్నప్పుడు చెప్పేటోళ్ళు.
1: ఇక నీళ్ళు ఆపేవే ఏ చదువుకుండగానే.
0: సారు నమస్కారం. పొద్దున మీరేనా సార్ ఫోన్ చేసింది?
2: అవునమ్మా నేనే, రండి కూర్చోండి.
0: మా రాజు రోజు బడికి వస్తాడా సార్? ఎట్లా చదువుతాడు?
2: బడికి వస్తాడు కానీ చదువు విషయంలో వాడు మరింత కష్టపడాలమ్మా. ఈ మధ్యన చెడు స్నేహాలు కూడా ఎక్కువయ్యాయని విన్నాను.
0: ఎంత లేపినా పొద్దుగాల అస్సలు లేవడు సారు, ఏం చేయాలి?
2: రాజు మరో నెల రోజుల్లో పరీక్షలున్నాయి, మనసు పెట్టి చదువుకుంటే మార్కులు ఎలా వస్తాయి?
0: పొలగాలతోటి రాత్రి దాకా తిరగద్దురా అంటే వింటలేడు సారు, నా మీదికే మరలబడతాండు.
1: ఈనానే నువ్వైతే ఇంటిగా.
0: అగో చూసిలా సారు మీ ముందే ఎట్లా మాట్లాడతాండో.
2: రాజు అమ్మతో అలా మాట్లాడడం తప్పు కదరా, అమ్మ ఏది చెప్పినా నీ బావ కోసమే, ఆమె మాట వినాలి. చెడు ప్రవర్తన కలిగిన పిల్లలతో తిరగడం మానివేయాలి, ఇష్టంతో చదువుకోవాలి.
0: గట్లా చెప్పండి సారు.
2: రాజు నువ్వు మంచి విద్యార్థివి, నాకు ఇష్టమైన వాడివి కూడా. నువ్వు మీ అమ్మతో ఇట్లా ప్రవర్తిస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇప్పటి నుండైనా రోజు 5 నిద్రలేచి చదవడం మొదలుపెట్టు. ఇంతకు ముందు మాదిరిగా ఇష్టంతో చదువు, తప్పకుండా నీకు మంచి మార్కులు వస్తాయి.
1: క్షమించండి సార్, నా తప్పు నాకు తెలిసింది, చదువుకుంటాను సార్, మంచి మార్కులు తెచ్చుకుంటాను.
2: అమ్మా ఇక మీకు ఇబ్బంది లేదు, రాజు పొద్దున్నే లేస్తాడు, చదువుకుంటాడు.
0: ధన్యవాదాలు సార్, మా రాజు మారిండు, నాకంతే చాలు. మా ఒని జర చూసుకోండి సార్.
2: అలాగేనమ్మా.
3: క్షమించండి సార్, లఘునాటిక విన్నాం కదా. 6వ తరగతి చదువుతున్న పి రాజేష్ ద్వారా మన రాజ్యాంగం గురించి తెలుసుకుందాం.
4: మన రాజ్యాంగం. బ్రిటిష్ పరిపాలన నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 విముక్తమైంది. రాజ్యాంగ పరిషత్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ రచన కార్యక్రమానికి పూనుకున్నది. రాజ్యాంగ రచన సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులు. ఇందులో అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్, ఎన్ గోపాలస్వ అయ్యంగార్, కెఎం మున్షి మొదలుగు వారు. సభ్యుల కమిటీకి బిఎన్ రావు సలహాదారుడు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కృషి ఫలితంగా ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల నుంచి వివిధ నిబంధనలు సేకరించారు. మన రాజ్యాంగం 26 నవంబర్ 1949 రూపొందించబడినది. జనవరి 26, 1950 నుంచి అమలుపరచబడినది.
3: రాజేష్ కు అభినందనలు. పెట్రోల్ అవసరం మనకు తెలుసు కదా, ఆ పెట్రోల్ ఎలా తయారవుతుందో 9వ తరగతి ఎస్ అంజలి వివరిస్తుంది.
5: పెట్రోల్ ఎలా తయారవుతుందో తెలుసా? ప్రపంచంలో మనకు ఉపయోగపడే ముఖ్య వస్తువులలో పెట్రోల్ ఒకటి. బస్సులు, కార్లు, స్కూటర్లు, ట్రాక్టర్లు, విమానాలు, ఓడలు మొదలైన వాటన్నింటికి దీన్ని ఇంధనంగా వాడుతారు. విద్యుత్ తదితర శక్తులు దీని నుండి ఉద్భవిస్తాయి. పెట్రోల్ ఎలా ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసా? పెట్రోలియం నుండి పెట్రోల్ను తీస్తారు. పెట్రోలియం చిక్కగా నల్లగా ఉండే ద్రవం. పెట్రోలియం అనే మాట లాటిన్ పదాలైన పెట్రా ఓలియాల నుండి వచ్చినది. పెట్రా అంటే శిల, ఓలియం అంటే నూనె అని అర్థం. భూగర్భం నుండి పెట్రోలియంను వెతికి తీస్తారు. ఈ నూనె భూగర్భంలో ఎలా ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసా? అనేక లక్షల ఏళ్ల క్రితం మొక్కలు, జంతువులు, భూకంపాలు వచ్చి భూమి అడుగున కూరుకుపోయాయి. భూమి లోపల ఉన్న ఉధృతమైన వేడి ఒత్తిడి వలన ఈ మొక్కలు, జంతువులు కుళ్ళిపోయి చిక్కటి నల్లని నూనెగా మారి భూగర్భంలో దాగి ఉంటుంది. ఈ మధ్య సముద్రం క్రింద ఉన్న పెద్ద పెద్ద పెట్రోలియం గనులను కనుగొన్నారు. సముద్ర శిలల నుండి కూడా పెట్రోల్ను తీయనారంభించారు. ముడి చమురును పెట్రోలియం బావుల నుండి తీస్తారు. ఇందులో పెట్రోలు, నాఫ్తా, కిరోసిన్, డీజిల్, మైనం, తారు మొదలైనవి మిళితమై ఉంటాయి. దీనిని కర్మాగారాలకు తీసుకువచ్చి శుద్ధి చేసి ఈ పదార్థాలను విడదీస్తారు. మొదట ముడి చమురును పెద్ద పెద్ద పాత్రలలో వేడి చేస్తారు. వివిధ ఉష్ణోగ్రతల వద్ద ఈ పదార్థాలను విడిపోయి వేర్వేరు గొట్టాల ద్వారా వెలువడతాయి. పెట్రోలియంలో ఒక భాగం పెట్రోల్ రూపంలో లభిస్తుంది.

0: డౌన్లోడ్ చేసుకొని తిను అంటుంది. రెండవది, చింటు వాళ్ళ అమ్మతో, అమ్మా నేను కొన్ని రోజులు ఇంటికి రాను, నా కోసం వెతకద్దు అంటాడు. తల్లి, ఏమైంది ఎక్కడికి వెళ్తావు అంటుంది. చింటు, మా టీచర్ చంద్రుడి మీద పాఠం చెప్తానంది, టైం బాగా పడుతుంది కదా అంటాడు.
1: జోక్స్ విన్నాం కదా. ఇప్పుడు 9వ తరగతి బి అక్షయ మనకు పొడుగు కథల గురించి వివరిస్తుంది.
2: తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. కథలు చెప్పవచ్చు, వినవచ్చు, వినిపించవచ్చు. కథలోని అన్ని సొంపులు, మెలకువలు వినేవాడికి తెలుసు అనే ఆలోచనే రాదు. కానీ వినేవాడి నుండి సమాధానం రాబట్టడంలోనే పొడుపు కథలో చమత్కారం ఉంది, స్ఫూర్తి ఉంది. కథకాని కథ పొడుపు కథ. ప్రాచీన కాలంలో మంచి పొడుపు కథలు ప్రచారంలో ఉన్నవి. వాటిలో కొన్ని, మొదటిది, అంబులో పుట్టింది, జంబులో పెరిగింది, అరచేతికొచ్చింది, అంతరించిపోయింది, ఏమిటది? పేను. రెండవది, ఆ రాజు కూతురు చక్కనిదట, గోరింత కొప్పు పెట్టి గొలుసులు దిగవేసింది, ఏమిటది? పరివెన్ను. మూడవది, ఇంటికి వెనుక కుప్ప వేసి కుప్పకు నిప్పు పెట్టి కుప్పకాలిపోతే అప్పు తీరిపోయే దాని పేరే కుమ్మరావం. నాలుగవది, నల్లచీర చిన్నది, నాజూకు ఉన్నది, ముగ్గు పెట్టుతున్నది, ముద్దులాడుతున్నది, ఏమిటది? ఆకాశం. ఐదవది, పిల్లికి ముందు 2 పిల్లులు, పిల్లికి వెనుక 2 పిల్లులు, పిల్లికి పిల్లికి మధ్య 1 పిల్లి, మొత్తం పిల్లులెన్ని? 9.
1: పొడుపు కథల గురించి విన్నాం. కార్యక్రమంలో చివరగా 8వ తరగతి పి శ్రీకర్ ఆలపించు చదువే జ్ఞానం చదువే ధైర్యం అనే పాట విందాం.
3: చదువే జ్ఞానం.

0: ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల హన్మకొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ధన్యవాదములు.
1: ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తలు ముఖ్యాంశాలు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 బీసీ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు. పాలిటెక్నిక్లో ఫీజులు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, విద్యార్థులపై అదనపు భారం మోపవమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చిన లెక్చరర్ల ఉద్యోగ హోదా మారదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లో 4,22,026 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. లబ్దిదారులకు 24 కోట్ల రూపాయల పరిహారం అందజేసినట్లు తెలియజేసింది. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలో పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ టీ20

క్రికెట్ మ్యాచ్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIR న్యూస్ HVD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక వింటారు. 5వ భాగం, శ్రీ గోవింద్ వల్లభ్ పంత్. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గత వారం మనం ధారావాహికలో 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగంతో నవభారతానికి బాటలు వేసి ఐఐటి, ఐఐఎం, నాగార్జున సాగర్ వంటి ఆధునిక దేవాలయాలను నిర్మించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి మహోన్నత గాథను గతవారం మనం విన్నాం. నెహ్రూ గారి దృశ్య ప్రణాళికలకు నేలపై ప్రాణప్రతిష్ఠ చేస్తూ నూతనంగా ఏర్పడిన భారతదేశంలో శాంతి భద్రతలను కాపాడి జమీందారీ వ్యవస్థను రద్దు చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను అత్యంత సున్నితంగా నిర్వహించిన నాయకుడి కథ ఇది. సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనల్లో బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలకు ఎదురొడ్డి జవహర్లాల్ నెహ్రూ ప్రాణాలను కాపాడి ఆ దెబ్బల వల్ల జీవితాంతం తీవ్రమైన శారీరక పక్షవాత నొప్పితో బాధపడిన, దేశ సేవలో ఏనాడూ వెనకడుగు వేయని హిమాలయ పుత్రుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం.
3: 1887 సెప్టెంబర్ 10వ తేదీ ఉత్తరాఖండ్ లోని అల్మోరా నగర సమీపంలో ఉన్న ఖూంట్ అనే ఒక చిన్న పర్వత గ్రామం, మనోరథ్ పంత్, గోవిందీ దంపతులకు గోవింద్ వల్లభ్ పంత్ జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల తరచుగా బదిలీలయ్యేవి. దీంతో బాల పంత్ తన తాతయ్య, ఆనాటి ప్రసిద్ధ ప్రభుత్వ అధికారి బద్రీదత్ జోషి గారి వద్ద పెరుగుతూ వచ్చారు. తాతయ్య గారి ఇంట్లోని వాతావరణం పంత్ గారిపై బలమైన ముద్ర వేసింది. అక్కడ ఆయనకు రాజనీతి, భారతీయుల సాంస్కృతిక వైభవం, రామాయణ భారతాలు పాఠాలుగా లభించాయి. ఆల్మోరాలోని రామ్సే కాలేజీలో ప్రాథమిక చదువు ముగించుకున్న పంత్ గారు ఉన్నత చదువుల కోసం అలహాబాద్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. అక్కడ గణితం, ఆపై లా అభ్యసించారు. లా పరీక్షల్లో విశ్వవిద్యాలయంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక లంస్డెన్ గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.
2: 1910 లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన పంత్ గారు రామ్నగర్, కాశీపూర్ నగరాల్లో లాయర్ గా తిరుగులేని పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన కేవలం డబ్బు సంపాదించే లాయర్ గా మిగిలిపోలేదు. కాశీపూర్ లో పేద రైతులను బ్రిటిష్ జమీందారుల దోపిడి నుండి కాపాడడానికి, అడవుల్లో కూలీలకు జరిగే అన్యాయాలను అరికట్టడానికి ప్రేమ సభ అనే సంస్థను స్థాపించి బాధితులకు ఉచితంగా న్యాయ సేవలు అందించేవారు. కాశీపూర్ లో యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు పండిట్ పంత్ 1914 బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా చురుకైన పనిని ప్రారంభించారు. అప్పట్లో కూలీ బేగార్ అనే ఒక చట్టం ఉండేది. ప్రయాణిస్తున్న బ్రిటిష్ అధికారుల సామానుకు స్థానికులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం ఆ చట్టం యొక్క ఉద్దేశం. ఈ చట్టాన్ని విజయవంతంగా సవాలు చేయడంలో ఆయన ఒక స్థానిక పరిషత్ గ్రామ మండలికి సహాయపడ్డారు. 1921 ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి ఆగ్రా మరియు ఔధ్ సంయుక్త రాష్ట్రాల శాసనసభకు ఎన్నికయ్యారు.
4: పంచీకి బారే మే సోచ్తే హై తో ఏక్ తరఫ్ తో ఉన్కీ బహుత్ బడీ కుర్బానీ దేశ్ కే లియే, దేశ్ కీ ఆజాదీ కే లియే, ఔర్ దూసరే తరఫ్ ఉన్కీ దృఢతా, ఉన్కీ బహాదురీ గంభీర్ సమస్యాఓ కా సామ్నే కర్నే మే.
3: 1925 స్వాతంత్ర్య పోరాట చరిత్రలోనే సంచలనాత్మకమైన కాకోరి రైలు దోపిడీ జరిగింది.

0: ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రోషన్ సింగ్ వంటి విప్లవకారులపై బ్రిటిష్ ప్రభుత్వం రాజద్రోహం కేసులు మోపి మరణశిక్ష విధించడానికి కుట్రలు చేసింది. అలాంటి ప్రమాదకరమైన సమయంలో బ్రిటిష్ చట్టాలకు ఎదురొడ్డి ఆ విప్లవకారుల పక్షాన ఉచితంగా వాదించడానికి న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేసిన మహామేధావి పంత్. విప్లవకారుల ప్రాణాలను కాపాడటానికి ఆయన కోర్టులో చేసిన తార్కిక వాదనలు ఆయన ధైర్యానికి, న్యాయ నిబద్ధతకు నిదర్శనం.
1: 1928 నవంబర్ నెల లాహోర్లో లాలా లజపతిరాయ్పై లాఠీచార్జ్ జరిగినట్టే లక్నో వీధుల్లో సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్ గారుల నాయకత్వంలో వేలాది మంది సత్యాగ్రహులు రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనను దారుణంగా అణిచివేయడానికి బ్రిటిష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. ఆ గందరగోళంలో ఒక బ్రిటిష్ పోలీస్ అధికారి తన భారీ ఇనుప లాఠీతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తలపై కొట్టడానికి పూనుకున్నాడు. అది చూసిన పంత్ గారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన ఆరడుగుల దేహాన్ని నెహ్రూ గారికి అడ్డంగా పెట్టి ఆయన్ని కప్పివేశారు. బ్రిటిష్ పోలీసుల రాక్షస లాఠీ దెబ్బలన్నీ పంత్ గారి తల, వెన్నెముకపై పడ్డాయి. ఆ దెబ్బల తీవ్రత ఎంత దారుణంగా ఉందంటే ఆయన వెన్నుముక తీవ్రంగా నలిగిపోయి జీవితాంతం ఆయన మెడ వంగిపోయింది. మరణించే వరకు ఆయన ఆ శారీరక నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. నెహ్రూ గారి ప్రాణాలను కాపాడడానికి తన ఆరోగ్యాన్నే త్యాగం చేసిన హిమాలయ పర్వతం పంత్.
0: 1930 గాంధీ నుండి ప్రేరణ పొంది ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించినందుకు అతన్ని అరెస్టు చేసి కొన్ని వారాల పాటు జైలులో ఉంచారు. 1933 అప్పుడు నిషేధించబడిన ప్రొవిన్షియల్ కాంగ్రెస్ సెషన్కు హాజరైనందుకు హర్షదేవ్ బహుగుణతో పాటు అతడిని అరెస్టు చేసి 7 నెలల పాటు జైలులో ఉంచారు. 1935 నిషేధం రద్దు చేయబడింది. పంత్ కొత్త శాసనమండలిలో చేరాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పంత్ వారి యుద్ధ ప్రయత్నాలలో బ్రిటిష్ రాజుకు మద్దతు ఇవ్వాలని సూచించిన గాంధీ వర్గం, సుభాష్ చంద్రబోస్ వర్గం మధ్య టై బ్రేకర్గా వ్యవహరించారు. బ్రిటిష్ రాజును అన్ని విధాలుగా బహిష్కరించడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. పంత్ కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ లీడర్ అయ్యాడు. 1940 సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించడంలో సహాయపడినందుకు పంత్ జైలు పాలయ్యారు. 1942 క్విట్ ఇండియా తీర్మానంపై సంతకం చేసినందుకు మళ్లీ అరెస్ట్ చేయబడ్డారు. 1945 మార్చి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ఇతర సభ్యులతో కలిసి 3 సంవత్సరాలు అహ్మద్నగర్ కోటలో గడిపాడు. ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ పంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదనే కారణంపై విడుదల కోసం విజయవంతంగా అభ్యర్థించాడు.
1: 1937 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950 నుండి 1954 వరకు భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పంత్ గారు బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన విప్లవాత్మక సంస్కరణ జమీందారీ వ్యవస్థ రద్దు. శతాబ్దాలుగా పేద రైతులను పీల్చిపిప్పి చేస్తున్న జమీందారుల వద్ద ఉన్న భూములను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుని కోట్లాది మంది పేద రైతులకు భూమి హక్కులను కల్పించారు. అలాగే హిందూ వివాహ చట్టంలో మార్పులు తెచ్చి మహిళలకు ఆస్తి హక్కును ప్రసాదించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా ముందంజలో నిలిపారు.
0: 1950 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అకాల మరణానంతరం దేశంలో శాంతి భద్రతలను, అంతర్గత భద్రతను కాపాడే అత్యంత కీలకమైన కేంద్ర హోంశాఖకు సరైన నాయకుడు ఎవరు అనే ప్రశ్న వచ్చింది. నెహ్రూ గారు ఏమాత్రం ఆలోచించకుండా పంత్ గారిని ఢిల్లీకి పిలిపించి కేంద్ర హోంమంత్రిగా నియమించారు. 1955 నుండి 1961 వరకు హోంమంత్రిగా పంత్ గారు చూపిన పరిపాలనా సామర్థ్యం సర్దార్ పటేల్ గారిని తలపించింది. ఆంధ్రప్రదేశ్తో సహా దేశవ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే సమయంలో తీవ్రమైన ఉద్రిక్తతలు వచ్చాయి. పంత్ గారు అత్యంత చాకచక్యంగా, శాంతియుతంగా ఆ సంక్షోభాన్ని పరిష్కరించారు. హిందీని జాతీయ భాషగా ప్రోత్సహిస్తూనే దక్షిణాది రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఇంగ్లీష్ను సహాయక భాషగా కొనసాగించాలనే పంత్ గారు వేసిన రాజీ సూత్రం దేశ సమగ్రతను కాపాడింది.
1: పంత్ గారు కేంద్ర హోంమంత్రిగా, యూపీ ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు అత్యున్నత పదవుల్లో ఉన్న ఆయన జీవితం అత్యంత నిరాడంబరంగా ఉండేది. 1957 దేశానికి ఆయన అందించిన అసమాన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నతమైన భారతరత్న పురస్కారం

0: మనతో సత్కరించుకుంది. 1961 మార్చి 7న తన 73వ ఏట ఈ పర్వతపుత్రుడు నిరంతర శ్రమ వల్ల సంభవించిన పక్షవాతంతో కన్నుమూశారు. ఆయన చనిపోయినప్పుడు నెహ్రూ గారు కంటనీరు పెట్టుకుంటూ, నాకు కొండంత అండగా ఉన్న ఒక గొప్ప స్నేహితుడిని నేను కోల్పోయాను, దేశం ఒక గొప్ప పరిపాలనా శిల్పిని కోల్పోయింది అని నివాళులర్పించారు.
1: ఈరోజు మనం విన్న పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి ఈ ధారావాహికలో మనం తెలుసుకున్న నీతేమిటి? పరిపాలనా దృఢత్వం, త్యాగనిరతి, జాతీయ సమగ్రత, దేహం సహకరించకపోయినా దేశ సేవ కోసం నిలబడాలనే నిశ్చయమే పంత్ గారి జీవితం మనకు నేర్పిన పాఠం.
0: ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ధారావాహికలో మనం రాజకీయ పరిపాలనా విజ్ఞానం నుండి మహిళా అభ్యుదయం, వితంతు పునర్వివాహ సంస్కరణల వైపు అడుగులు వేయబోతున్నాం. రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు సమాజంలో అణచివేతకు గురైన వితంతువుల కన్నీళ్లు తుడవడానికి, మహిళా విద్య కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత సామాజిక సంస్కర్త, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి తన 100వ పుట్టినరోజునాడు భారతరత్న పురస్కారాన్ని అందుకున్న అపర మహర్షి అన్నాసాహెబ్ థొండో కేశవ్ కర్వే.
1: వచ్చేవారం మహర్షి కర్వే దేశానికి అందించిన మహిళా సాధికారత, సామాజిక సంస్కరణల గురించి విపులంగా తెలుసుకుందాం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. 5వ భాగం శ్రీ గోవింద్ వల్లభ్ పంత్, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టు టైం 10:15 క్రాసేసి 33 సెకండ్స్ అవుతోంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటారు. ఈరోజు 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల్లోంచి మీరు వినాలనుకున్న పాటని 0402324 0852 ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేయండి. ముందుగా వస్తోంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి. రచన సీతారామ శాస్త్రి, సంగీతం రమణ గోగుల. ఈ పాట కావాలని దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ప్రొదుటూరు కడప జిల్లా నుంచి అడుగుతున్నారు. ఇంకా ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుంచి జిందం నరహరి, లక్ష్మి, జిందం భానుతీజ, మృదుల, జిందం ఉదయకిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే సిరి, సహేజ్, చంద్రం, వేదవతి, వనజ, మషు, వంశీ, సౌమ్య, సుగుణ, కృష్ణ, భవానీ, పవన్, అద్వైత్, అధర్వ్ వీళ్ళంతా వైజాగ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికోసం ప్రేమంటే ఇదేరా సినిమా నుంచి ఈ వండర్ఫుల్ ట్రాక్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు ముత్తు సినిమా నుంచి పాట కావాలని, ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు ఉమారాణి.

వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, అలాగే గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, ఇంకా ఓన్ లల్వాల్ నుంచి లక్ష్మీ రమణ రిక్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట ముత్తు సినిమా కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జనా. తర్వాత పాట బావగారు బాగున్నారా. ఈ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చంద్ర

బోస్ రచన మణిశర్మ సంగీతం. ఈ పాటను వినిపించమని కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి మహేశ్వర్ రెడ్డి, ఆనందరావు, రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి కోరుతున్నారు. ఇంకా వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, అంశిని, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిని, హిమశ్రీ. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్. అలాగే రచన మహిర, మచ్చిక, సుదర్శన్, చంద్రకళ, అనుముల సంతోష్, సుమలత. భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను. అందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట బావగారు బాగున్నారా సినిమా కోసం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి ఈ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల నుంచి పాటలు లిజనర్స్ రిక్వెస్ట్ మీద వినిపిస్తున్నాం. 0402324 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వరంగల్ కాసిబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, అజీజ్ భాయ్, నయముద్దీన్, మ్యాటిన్, షేక్, చాంద్, ఫరూక్, సయ్యద్, ఖలీల్, ముబీన్, మహమ్మద్, యాసిన్, మోసా, కరీం, షేక్, సలీం, నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే నార్కట్పల్లి మండలం నిమోని గ్రామం నుంచి పుణ్య వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. పవిత్ర బంధం సినిమా నుంచి ఏదైనా పాట వినిపించమని. వారి కోసం ఇప్పుడు కేజీ యేసుదాస్ పాడిన పాట పవిత్ర బంధం సినిమా కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: 1995 నుంచి 2000 వరకు వచ్చిన సినిమాల్లోని మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక భూదాన్ పోచంపల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. జై చిరంజీవ సినిమా నుంచి జయ జయ గణేష పాట కావాలని. వారితో పాటు జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజుపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి, నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, ఓల్డ్ సిటీ నుంచి ధనరాజ్, సునీత, శివానందనగర్ ఓల్డ్ సిటీ నుంచి, అలాగే నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి సురేందర్, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన, నాగాటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య వీళ్లందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ గీతం, జై చిరంజీవ సినిమా కోసం సంగీతం మణిశర్మ.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఎవరి గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. అన్నయ్య సినిమా నుంచి పాట కావాలని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి అరుణ, రాజేందర్, నిహారిక, చక్రపాణి, చందన రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజాజీనగర్ బెంగళూరు నుంచి, ప్రజ్ఞానగర్ కాలనీ నుంచి హైమ, రామ్, చెనికాష్, చేతన్, నందిపేట నుంచి ఎం వెంకటేష్, చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి, మాన్విత, సంహృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష, వీళ్ళందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్పీ చరణ్, తేజ పాడిన ఈ పాట అన్నయ్య సినిమా కోసం. రచన జొన్నవిత్ర రామలింగేశ్వరరావు, సంగీతం మణిశర్మ.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. దిస్ ఈజ్ యువర్ ఆర్జనాగ్. స్టూడియో క్లాక్ టైం 10:51 రాసేసి 5 సెకండ్స్ అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సమరసింహారెడ్డి సినిమా నుంచి పాట కావాలని నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. ఇంకా నిర్మల్ డిస్టిక్ నుంచి, నర్సాపూర్ నుంచి జీఈ ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ. ఆటోనగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి సునీత్. అలాగే ఫూలోంగ్ నిజామాబాద్ నుంచి ఎంఏ వాహిద్ రుమాణి, డాక్టర్ మహమ్మద్ జమీర్, మహమ్మద్ ఫాజీ, మహమ్మద్ జునేద్, మహమ్మద్ జుబేర్, మహమ్మద్ ముక్రమ్, మహమ్మద్ నోమాన్, మహమ్మద్ ఫక్రాన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ఫాజిల్. నిజామాబాద్ జిల్లా నుంచి శ్రీరామ, హనుమాన్లు, వసంత, హరీష్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం సమరసింహారెడ్డి సినిమా నుంచి ఈ పాట. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో వెన్నెల కంటి రచన, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం.

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తొలి ప్రేమ సినిమా నుంచి పాట కావాలని జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మహేశ్వర్ రెడ్డి, ఆనందరావు, రాజశేఖర్ రెడ్డి, నారాయణ రెడ్డి కోరుతున్నారు. ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి కరాడి గోపీ కిషన్, ఉమావతి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అభియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ, బీకే, అఖిల, అన్నపురం దశరథ్, వనజ, బాలనరసింహ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే చింత శ్రీనివాస్ ఫ్రం షాపల్లి విలేజ్, జఫర్గాద్ మండల్, జనగాం జిల్లా, కోనసీమ జిల్లా నుంచి మోరిపొలం గ్రామం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం తొలి ప్రేమ సినిమా నుంచి ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నేటితో ముగుస్తాయి. చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు నిన్నటి తొలిరోజు సమావేశంలో స్పష్టం చేశాయి. న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ, విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో రాష్టం దేశానికి ఆదర్శంగా ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి అన్నారు. రాష్టంలో విద్యావ్యవస్థను పటిష్టపరుస్తూ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నట్లు నిన్న హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మహారాష్ట మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్రావు, బీజేపీ రాష్ట శాఖ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలో పలు జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కూడా ఈ పరిస్థితి కొనసాగవచ్చని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7 గంటలకు జరిగే 2వ T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. దుబాయ్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు జరిగే మహిళల T20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. రాష్టంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యకుడు ఆర్ కృష్ణయ్య చెప్పారు. కొత్తగా 100 బీసీ కళాశాలల ఏర్పాటుకు కూడా అంగీకరించారని తెలియజేశారు.

మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

సాటర్డే మార్నింగ్ నుండి ఈ సండే ఎలా గడపాలి, ఎవరితో టైం స్పెండ్ చేయాలి, ఏదైనా స్పెషల్ అకేషన్ ఏమైనా ఉందా, ఉంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ సెలబ్రేషన్స్ లో ఎవరికి స్పెషల్ ఇన్వైట్ ఇవ్వాలి, రొటీన్ గా ఉండే సండేలా కాకుండా ఈ సండేకి ఇంకా కొంచెం మోర్ ఫ్లేవర్ యాడ్ చేయాలి అంటే నా పార్టిసిపేషన్ ఎలా ఉండాలి, ఇలా బోల్డ్ ప్లాన్స్, థాట్స్ ఉండే ఉంటాయి కదా. మరి ఆ ప్లాన్స్ ని ప్రజెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే సండేకి ఒక ఎసెన్స్ ఉంటుంది. అందులోనూ సండే ఫాలోడ్ బై ఫెస్టివల్ అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఫెస్టివ్ మూడ్, దాని హంగామా, సండేకి ఇంకా వేరే స్టార్ట్ అవసరమా? మరి ఈ సండేకి ఫాలోడ్ బై గణేష్ చతుర్థి, అవునా? ఏ గ్రూప్ కి సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ బాగా ఇష్టపడే పండగ అంటే మాత్రం వినయ చవితి, అవునా? మీరు పండగ కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉండండి, మనం వివిధ భారతిని ట్యూన్ చేసుకునే ఉండండి. చేసుకుని ఉన్నారు కనుక మీకోసం మీరు మెచ్చే కమ్మని పాటలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వినిద్దాం 1980 నుంచి 1990 పీరియడ్ లో ఉన్న రిలీజ్ లో అయిన మూవీ పాటలు. ఎక్సలెంట్ సాంగ్ తో నేను వచ్చేసాను, మీరైతే ట్యూన్ చేసుకుని ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడైతే వినేద్దాం. దండాలయ్యా ఉండాలయ్యా అంటూ, గణపతి బప్ప మోరియా అంటూ ఈ పాట వినేద్దాం శ్రోతలందరి కోసం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 11:11 పదకొండు గంటలు దాటి 11 నిమిషాలు దాటి 11 సెకండ్లు అయింది. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరుకు మొదటి చిత్రం శుభలేఖ 1982లో విడుదలైన ఈ సినిమాకి వేటూరి సంగీతం చిరు కెరీర్ కి ఒక మైలురాయని చెప్పుకోవాలి. చిరంజీవి సుమలత జంటగా నటించిన ఈ భూమిలో విన్నపాలు వినవలే వింత వింతలు అని సాగిపోయే పాటలు, అన్నమయ కీర్తనలు, అలాగే మరుగేలరా ఓ రాఘవ అంటూ జానకి గారు అల్పించిన గీతాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా ప్రత్యేకం కూడా ఈ సినిమాకు. అలాగే ఈ మూవీలోని రాగాల పల్లకిలో కోయిలమ్మ అనే ఎవర్ గ్రీన్ సాంగ్ వినేద్దాం ఇప్పుడు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల

వినేస్తున్నాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో. తమిళ చిత్రం కన్వన్ మైనవికి రీమేక్ సీతారాముల సినిమా. 1980లో దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృష్ణంరాజు జయప్రద లీడ్ రోల్స్ చేశారు. మాధవపెద్ది సత్యం సంగీతం అందించిన ఈ సినిమాలోని 6 పాటలు ఆణిముత్యాలే. ఆచార్య ఆత్రేయ ఇంకా దాసరి కలం నుండి జాలువారిన అన్ని పాటలు సూపర్ హిట్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సీతారాముల సినిమా నుంచి ఈ కమ్మని పాట.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు

9,50,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మావా మావా అనే పాటతో మామగా తెలుగు సినీ సంగీతానికి ఓ కొత్త బాణి రుచి చూపించిన సంగీత దర్శకులు. 3 సార్లు జాతీయ ఉత్తమ సంగీత దర్శకులుగా అవార్డు అందుకున్నారు ఎస్ మహాదేవన్. సంగీత సారథ్యంలో వచ్చిన సినిమా సప్తపది. ఈ సినిమాలోని అన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి, ఇంకా వినాలి అనిపిస్తూనే ఉంటాయి. శ్రీహరి భూమికతో ఈ జంటగా ఈ హీరో హీరోయిన్స్ తో వచ్చిన సినిమా 1980s లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అని అనుకోవాలి. ఈ సినిమాలోని జానకమ్మ గళం తెలుగు సినీ సంగీత అభిమానులకు ఓ విందు భోజనం లాంటిది. మరి ఈ సినిమాలోని ఈ సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: స్టూడియో క్లాక్ లో టైం 11:30 దాటి 32 సెకండ్లు అయింది. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో 1980s నుండి 1990 వరకు వచ్చిన మెలడీస్ వినేస్తున్నాం. మరి లయరాజా, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ప్రతి పాట ఎప్పుడు హమ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. 1989 లో సుమన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ ప్రేమ, క్లోజ్ టు 38 ఇయర్స్ అవుతున్న ఈ సినిమాలోని పాటలు ఎప్పుడు విన్నా, ఇప్పుడు విన్నా, మరి కాసేపు విన్నా, లేదు రేపు విన్నా, ఫ్రెష్ హిట్స్ లా ఉంటాయి. విక్టరీ వెంకటేష్, వర్స్టైల్ యాక్ట్రెస్ రేవతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ ట్రాజెడీ లవ్ స్టోరీ అయినా కూడా ఈ పాటలోని, ఈ సినిమాలోని పాటలని సూపర్ డూపర్ హిట్. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ నటించారు అనే దానికన్నా పాత్రకు జీవం పోశారు అనే మాట చెప్పడం అతిశయోక్తి. మరి ఈ మూవీలోని వండర్ఫుల్ సాంగ్ వినేద్దాం.

0: మధురిమ
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్న వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. విక్టరీ వెంకటేష్, భానుప్రియ, గౌతమే ఇంకా మోహన్ బాబు నటించిన సినిమా శ్రీనివాస కళ్యాణం. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్, కెవి మహాదేవన్ గారి బాణి ఈ మూవీని సూపర్ హిట్ చేశాయి. 1987 లోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ ఈ మూవీ. ఈ మూవీలో పాటలన్నీ ప్రేక్షకుల మన్నన పొందాయి. అయితే ఈ సినిమాలో గౌతమి రోల్ మాత్రం చాలా బాగుంటుంది. చిన్నప్పుడు విడిపోయిన బాబా మరదళ్లు మళ్లీ కలుసుకునే టైంలో భానుప్రియ గారి ఎంట్రీ, టేక్ ఇట్ ఈజీగా తీసుకునే రోల్లో గౌతమి గారు ఎక్సలెంట్ గా నటించారు. మరి ఈ మూవీలోని పాట మీకోసం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 11:44 దాటి 57 సెకండ్లు అయింది. అయితే వంశ డైరెక్షన్ లో వచ్చిన మూవీస్ అని ఒక వర్సటైల్ స్టోరీ ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నలుగురు కథానాయకుల్లో ఒకరుగా పనిచేసిన రాజేందర్ ప్రసాద్ గారికి ఒక బ్రేక్ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో ఒక సస్టైనబుల్ హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన మూవీ ప్రేమించు పెళ్ళాడు. రాజేంద్ర ప్రసాద్ భానుప్రియతో జత కట్టిన ఈ మూవీ చూసిన ప్రతిసారి కడుపు బనవ్వాల్సిందే. వేటూరి ఇళయరాజా కాంబోలో వచ్చిన మరో ఆణిముత్యం లాంటి సినిమా ఇది. మరి ఈ సినిమాలోని ఈ పాట మనందరి కోసం.

0: నమస్తే. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయిలో 1980s నుండి 1990s వరకు వచ్చిన మెలడీస్ వినిస్తున్నాం. మరి 1990లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ మూవీ కొండ వీటి దొంగ. మెగాస్టార్ చిరు, లేడీ అమితాబ్ విజయశాంతి, డైనమిక్ యాక్ట్రెస్ రాధ నటించిన ఈ సినిమాలోని పాటలు, ఈ సినిమాలోని పాటలకు డాన్సులు అదిరిపోయి ఉంటాయి. అవునా? ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఇంకో వర్షన్ పండించిన మూవీ ఇది. కోదండరామరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఒక హిట్ ట్రాక్ నిచ్చింది మన చిరుకి. వేటూరి సిరినొల్ల సాహిత్యానికి ఎస్పీబి చిత్రమ్మ స్వరంలో వచ్చిన ప్రతి పాట సూపర్ హిట్. మరి ఈ మూవీలోని ఈ జంట పాటలు మనందరికోసం.

మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. లైఫ్ లో కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే ఒక బ్రేక్ అనేది వచ్చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేయలేని హర్డల్స్ వచ్చేస్తాయి. ఒకసారి తెలియకుండానే చాలా లో అయిపోతూ ఉంటాం. 100% ఫిట్ గా ఉండి మన పనులు మనం చేసుకోవడానికి ప్రతిసారి మనకు మనమే కొన్ని ఎక్స్క్యూజెస్ తీసేసుకుంటుంటాం. దానివల్ల ప్రతి పని పోస్ట్ పోన్ అవుతుంది, లేదు డిలే అవుతుంది. అనుకున్న పనులు టైంకి చేయలేం. అవునా? రీచ్ అవ్వాల్సిన గోల్స్ అటు పెడితే అసలు ఆ మాటే మర్చిపోతాం. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడే ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ గురించి తెలుసుకోవడమో లేదు వినడమో చేస్తే మళ్ళీ మనం అనుకున్న గోల్స్ ని రీచ్ అవ్వగలం అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. మరి ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. వారెవరో కాదు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన కెఎస్ రాజన్న గారు. వీరి గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పేస్తాను. మీరైతే వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. జీవితంలో మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? నా పరిస్థితులు బాగోలేవు, నాకు అవకాశాలు రాలేదు, నాకున్న సమస్యలతో నేనేం చేయగలను. కానీ ఈరోజు మనం తెలుసుకుపోయే ఒక వ్యక్తి గురించి ఈ ప్రశ్నలన్నింటికీ నిజంగా ఒక సమాధానం దొరుకుతుందేమో అనిపిస్తుంది. పరిస్థితులు మనల్ని ఆపవు, మనం ఆగిపోతేనే మన ప్రయాణం ఆగిపోతుంది. ఆ వ్యక్తి ఎవరు గారు? డాక్టర్ కెఎస్ రాజన్న గారు. రాజన్న గారి జీవితంలో మొదటి పెద్ద సవాల్ తన చిన్న వయసులోనే వచ్చింది. పోలియో కారణంగా తను 2 చేతులు 2 కాళ్ళు కోల్పోయారు. మరి మనం రోజువారీ జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పనికి చేతులు కాళ్ళు ఎంతో అవసరం. నడవాలి, చేతులతో పనిచేయాలి, చదవాలి, ప్రయాణించాలి. మరి అక్కడే రాజన్న గారి కథ ప్రత్యేకంగా మారింది. రాజన్న గారు నాకేం లేదు అని ఆలోచించలేదు, నాకు ఉన్న దాంతో నేనేం చేయగలను అని ఆలోచించారు. అదే ఆలోచన ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇవాళ్టి మన చైతన్య స్ఫూర్తిలో ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా నిలిచింది. ఇంకా చెప్తాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ కెఎస్ రాజన్న గారి గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. శారీరక పరిమితులు ఉన్నా చదువును మాత్రం ఎక్కడా ఆపలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పూర్తి చేశారు. అక్కడితో ఆగిపోకుండా 2002 పారాలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి డిస్కస్ త్రోత్లో బంగారు పథకం సాధించారు. అక్కడితో కూడా ఆగిపోలేదు. స్విమ్మింగ్ లో రజత పథకం కూడా సాధించి ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచారు. అక్కడి నుంచి రాజన్న గారి జీవితంలో అత్యంత స్ఫూర్తినిచ్చే ఒక అంశం ఏంటంటే, దివ్యాంగులను కేవలం సానుభూతితో చూడకూడదు అని, అవకాశాలు, హక్కులు, గౌరవం, స్వావలంబన కావాలని కోరేవారు. అలాంటి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నాకు న్యాయం సహాయం చేయండి అనే స్థాయి నుంచి అవకాశం ఇవ్వండి నేను సాధించగలను అనే స్థితికి తీసుకెళ్లడం. మన జీవితంలో కూడా ఇదే ఒక్కొక్కసారి వర్తిస్తుంది. ఏమీ లేదనుకునే దానికన్నా మన సామర్థ్యం ఉన్న అంశం ఏంటో గుర్తించి ముందుకెళ్లాలి అని ఈ గ్రేట్ పర్సనాలిటీ గురించి ఇంకా తెలుసు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికి సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా కే గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ కెఎస్ రాజన్న గారి గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో. రాజన్న గారి ప్రయాణం కేవలం వ్యక్తిగత విజయంతో ఆగిపోలేదు. తనలాంటి ఎంతో మందికి జీవితాల్లో వెలుగు రావాలని కృషి చేశారు. 2013లో కర్ణాటక రాష్ట దివ్యాంగుల శాఖ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని చేపట్టిన తొలి దివ్యాంగ వ్యక్తిగా కూడా నిలిచారు. అదే సమయంలో విద్య, ఉద్యోగాలు, ప్రయాణ సౌకర్యాలు, హక్కులు, ఫిర్యాదులు పరిష్కారం వంటి ఎన్నో అంశాలపై కృషి చేసి సాధించారు కూడా. రాజన్న గారి సేవలను గుర్తించి 2024లో సామాజిక సేవా రంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. కెఎస్ రాజన్న గారి ఇన్స్పైరింగ్ లైఫ్ జర్నీ మనలో చాలా మందికి ఒక మోటివేషన్. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తెలుసుకున్నప్పుడు అనిపిస్తుంది ఏదైనా సాధించగలం, ఒక సంకల్ప బలం అనేది మాత్రమే ఉండాలి అని. మరి ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాలును సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయీ హై. భారతీయ సభ్యతా మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యతా రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ, పూరక హై. బ్రిక్స్ మే భీ హమనే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: బ్రిక్స్ మే గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై, క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. వీ మే బీ రూటెడ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీస్ బట్ టుగెదర్ వీ రైజ్ త్రూ కోఆపరేషన్ అండ్ బ్లోసమ్ ఫర్ హ్యూమానిటీ.
0: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసిమ్ జోమర్ టోకియోఫ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధినమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, పాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్ పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్, సంప్రదాయ వైద్యం, అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పుట్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర్య సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమెండోయ్ హెచ్చరించారు. గుజరాత్ లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్ లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించారు.

0: హింసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డిఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని

0: భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:41 దాటి 10 సెకండ్లు అయింది వివి క్లాక్ లో. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినేద్దాం. చిన్మయ శ్రీపాద పుణ్య సెల్వ పాడిన పాట మా ఇంటి బంగారం చిత్రం కోసం.

0: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
2: వింటున్న పాట పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ గేయ రచన, యహా రెహమాన్ సంగీత సారథ్యంలో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఇప్పుడు విందాం అనగనగా ఒకరోజు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, మిక్కిజీ మేయ సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినిస్తున్నాం. ఎప్పుడైతే వినిద్దాం, ఫంకీ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, దేవ్ పవర్ గేయ రచన, భీమ్ సిసిరిలో మ్యూజిక్ కంపోజిషన్ లో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల

చివరిగా వినేద్దాం భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ చిత్రం కోసం కపిల్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ కే రచన, భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో.

వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రుల ఉత్సవాలు విజయవంతం కావడానికి యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ కమిటీ ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లలో 4.2 లక్షలకు పైగా కేసులు పరిష్కారమయ్యాయి. దక్షిణ ఒడిశా తీరం సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలోని 10 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్టంలో గణేష్ ఉత్సవాలు ముగిసేంత వరకు పోలీస్ స్థానిక సంస్థలు సమన్వయంతో నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల పర్యవేక్షణ సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లో సమీక్ష జరిపారు. గణేష్ మంటపాల నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్తు పొందాలని సూచించారు. మంటపాలకు ప్రముఖులను అతిథులుగా ఆహ్వానిస్తే నిర్వాహకులు ఆ వివరాలను స్థానిక కమిషనరేట్కు అందించాలని తెలియజేశారు. కాగా హైదరాబాద్ ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాల్సిందిగా నిర్వాహకులు గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఖైరతాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నెల చివరి వరకు కొనసాగుతాయని పోలీసులు చెప్పారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వినాయక మంటపాల్లో డీజేలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు వాడకానికి అనుమతి లేదని తెలియజేశారు. హైదరాబాద్లో ప్రముఖ గణపతి మంటపాలు కొలువుదీరిన ఖైరతాబాద్, బాలాపూర్ దర్శనానికి వెళ్లే వారి కోసం రేపటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని బట్టి జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమవుతుందని, రాత్రి 9:55 ప్రతి 40-50 నిమిషాలకు ఒక సర్వీసు నడుస్తుందని చెప్పారు. బాలాపూర్ గణేష్ మంటపం నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7:55 ప్రారంభమై రాత్రి 11:30 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గణపతి నవరాత్రులు నిమజ్జనాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5,749 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 15,000 పైగా విగ్రహాలు కొరువు తీరనున్నట్టు పోలీసులు అంచనా వేశారు. ఆ మేరకు బందోబస్తు కోసం వివిధ జిల్లాల నుంచి అదనపు బలగాలను, టీజీఎస్పీ ప్లాటూన్లను మోహరిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. 5,000 సీసీ కెమెరాలతో పాటు ఏఐ సాంకేతికతతో డ్రోన్లను ఏర్పాటు చేసినట్టు ఆమె చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: 12 రోజుల ఉత్సవాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ ది ర్యాంక్స్ లైక్ పబ్లిక్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ సెలెక్టెడ్ గణేష్ పండుగ దగ్గర, ఎక్కడైతే మినిమం 2 నుంచి 3,000 మంది యూత్ ఉంటారో అక్కడ సహచర్యను వాడుకొని వాళ్ళని యూత్ ద్వారా ఇది చేయిస్తామని, ఎస్పెషల్లీ ప్రభుత్వం తర్వాత పోలీస్ యంత్రాంగం అతి ప్రాముఖ్యత ఇచ్చిన సైబర్ క్రైమ్ అవేర్నెస్
1: ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రయాణికులపై అదనపు భారం మోపిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఛార్జీల పెంపు ఎంతవరకు సమంజసమని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యంగా వినాయక చవితి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లే వారికి ఈ ఛార్జీలు అదనపు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రేపు అంకురార్పణ జరుగుతుంది. ఎల్లుండి మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరుగుతాయి. అందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ధ్వజారోహణం అనంతరం స్వామివారు పెదశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు నిర్వహిస్తారు. 19వ తేదీ రాత్రి గరుడ సేవ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. 15 నుంచి 23 వరకు ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలో ఉండే వారికే వీఐపీ దర్శనాలు పరిమితం చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు మరింత వేగవంతమయ్యేలా త్వరలో నోడల్ అధికారులతో కమిటీని నియమిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు ఈ కమిటీలో ఉంటారని చెప్పారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. ఈ విమానాశ్రయంలో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ను అభివృద్ది చేసేందుకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. 2.75 కిలోమీటర్ల రన్వే నిర్మాణానికి భారత విమానదళం వద్ద గల 369.45 ఎకరాలకు అదనంగా మరో 1500 ఎకరాలు సేకరించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్బంగా ఈరోజు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై గల యుద్ద ట్యాంక్ వద్ద తెలంగాణ రాష్ట విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించారు. మాజీ సైనికులను సన్మానించారు. ఈ సందర్బంగా రామచంద్రరావు మాట్లాడుతూ సెప్టెంబర్17వ తేదీని ప్రజాపాలన పేరిట జరపకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంఐఎం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అసలు చరిత్రను మరుగుపరుస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, వందేమాతరం విలువలను భవిష్యత్ తరాలకు అందించేలా పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, బీజేపీ నాయకులు పలువురు, మాజీ సైనికులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్ లో 4,22,026 కేసులు పరిష్కారమయ్యాయని రాష్ట న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది. వీటిలో 1.40 లక్షల కేసులు అపరిష్కృత కేసులు కాగా 2.48 లక్షలు ప్రీలిటిగేషన్ కేసులని సంస్థ మెంబర్ సెక్రటరీ సిహెచ్ పంచాక్షరి వివరించారు. లబ్దిదారులకు 24 కోట్ల పరిహారం అందిందని తెలియజేశారు. రాష్ట వ్యాప్తంగా 340 లోక్ అదాలత్ బెంచ్లు, రుణ వసూళ్ల ట్రిబ్యునళ్లలో 2, హైకోర్టులో 2 బెంచ్లు ఏర్పాటు చేసి కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ లో 11,168 కేసులు పరిష్కారమైనట్టు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చెప్పారు. కేసుల పరిష్కారానికి ఖమ్మంలో 9, సత్తుపల్లిలో 3, మధిరలో 3 బెంచ్లు ఏర్పాటు చేసినట్టు ఈరోజు ఖమ్మంలో విలేకరుల సమావేశంలో చెప్పారు. జిల్లా కేంద్రం నిర్మల్తో పాటు భైన్సా, ఖానాపూర్ జాతీయ లోక్ అదాలత్ లో 1,338 కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయమూర్తి శ్రీవాణి తెలిపారు. అత్యధికంగా 1,332 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్టు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో లోక్ అదాలత్ లో 12,283 పెండింగ్ ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కారమైనట్టు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ జిల్లా జడ్జ్ పి వసంత్ తెలిపారు. జిల్లాలోని అన్ని న్యాయస్థానాల ప్రాంగణాల్లో 14 లోక్ అదాలత్ బెంచ్లను ఏర్పాటు చేశామని, ప్రమాద బీమా కేసులకు సంబంధించి 7,62,44,000 నష్టపరిహారం ఇప్పించామని వివరించారు. మంచిర్యాల జిల్లాలో లోక్ అదాలత్ లో 4,418 కేసులు పరిష్కరించినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఏ వీరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 12,364 కేసులు పరిష్కరించినట్టు జిల్లా జడ్జ్ శారదాదేవి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 6,649 కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి

చైతన్య తెలియజేశారు. దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్టంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు వానలు పడతాయని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలనించే సంపూర్ణ వినోదం. మనందరికీ ఎంతో ఇష్టమైన టైం షో టైం. మిడ్ డే మహాద్భుతంగా సాగిపోవాలి అంటే షో టైం ని స్టార్ట్ చేయాల్సిందే. మీకందరికీ తెలిసిన సమాధానాలే. మీ పార్టిసిపేషన్ ఎంత యాక్టివ్గా, ఎంత ఎంతూజియాస్టిక్ గా చేస్తారు, ఎంత ఇన్వాల్వ్మెంట్ తో యువత్ భారతిని వింటారు అనే చిన్న టైం మాత్రమే షో టైం. చాలా మటుకైతే చాలా రెస్పాన్సెస్ పాట కంప్లీట్ చేసే లోపలే వచ్చేస్తాయి. మరి నేను అడుగుతున్న మొదటి ప్రశ్న, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ప్రశ్న మరోసారి, భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఇప్పుడు ప్లే చేసే పాట అయిపోయే లోపల ఏదైతే సమాధానాలు వస్తాయో వాళ్ళందరి పేర్లు చదవడానికి ప్రయత్నిస్తాను. మీరైతే ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

1:26 వరకు వచ్చిన సమాధానాలు ఖచ్చితంగా తీసుకుంటా, అది కూడా రైట్ ఆన్సర్స్ పంపించడం మాత్రమే చదువుతాం. జాన్కంపేట్ నుంచి ఎం శ్యామ్లాల్, అలాగే బెల్లంపల్లి ఆడపు సంతోష్ కుమార్, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, ఆత్మూర్ నుండి రాధ, మియాపూర్ నుంచి భాను, అలాగే హైదరాబాద్ వనస్థలిపురం నుండి దొన్నాల బాలరాజు, నిజామాబాద్ గుమాస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస లావణ్య, అలాగే ప్రగతి నగర్ వెంకటేశ్వరి రాణి, అలాగే మల్కాజ్గిరి నుంచి రవికుమార్ రమాదేవి, ఇంకా ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, అలాగే ఆదిలాబాద్ నుంచి హర్షిణి, నర్సంపేట నుంచి బాలకృష్ణ, అసలు ప్రశ్న అడగడమే తడువు, ఆన్సర్లు ఇలా మెట్రో ట్రైన్ కన్నా ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి, పంతాడు శ్రీనివాసరావు మురిపాలెం నుండి, ఇంకా బోరబండ నుంచి రితన్య వసం, అలాగే చింతా శ్రీనివాస్ షాపల్లి నుండి, భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, మరికొన్ని పేర్లు ఈ పాట తర్వాత.

షో టైంలో ఇందాకలా భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు అన్న దానికి సమాధానాలు మాక్సిమం అన్ని రైట్ ఆన్సర్స్ వచ్చేసాయి. రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్లలో భీమ్గల్ నుంచి రవి గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, హుడా కాలనీ హైదరాబాద్ నుంచి బుజ్జి, అలాగే హైదరాబాద్ గీతానగర్ నుండి తోడవరపు నాగేశ్వరరావు, ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, బెల్లంపల్లి నుండి డాక్టర్ వెంకన్న, అలాగే తరాలపల్లి నుండి జరిపోతరదు బుచ్చయ్య, భూదాన్ పోచంపల్లి శ్రోతలు భోగ మార్కండేయ్య, అనిత, అలాగే పడన కనకారావు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి అనిల్ కుమార్, చంద్రశేఖర్ నగర్ నుండి, ఇంకా నిర్మల్ జిల్లా నుండి షేర్ బాలాజీ, సావిత్రి, కుబేర్, ఇంకా పెదంబర్పేట నుంచి అంబదాసు, లావణ్య, ఇంకా నల్గొండ జిల్లా నుండి తిప్పర్తి నుండి చిలకమరి ఉపేంద్రాచారి, ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి కె ఆనందరావు, రాజు వెంకటాద్రెడ్డి, విజయమోహన్ రెడ్డి, ఇంకా ఆనంద్ మార్కాపూర్ నుంచి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి కళ్యాణ్చారి, అలాగే కొత్తగూడెం నుండి రాజేశం, సరోజిని, మాయా, ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పోలేపల్లి శ్రీనివాస్, ఇంకా శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, ఆత్మూర్ నుండి మీ పేరు మిస్ చేశారు, అయినా రాంగ్ ఆన్సర్ కూడా పంపించారు, అలాగే నరసింగరావు నిజామాబాద్ నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ రోజా రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్, ఇంకా ఎస్ రాణిమూర్తి సురారం నుంచి రైట్ ఆన్సర్, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి రైట్ ఆన్సర్, నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు.

0: నుండి అప్పలరాజు గారు కూడా, ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళకి అలా చెప్పట్లు అనమాట. అలాగే ఇంకా రాజేంద్ర, నిహారిక, అరుణ జక్రాన్పల్లి నుంచి రైట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమన్గిరి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, భువనగిరి నుండి రాయగారి విలేజ్ నుండి మాదాసు సత్యనారాయణ, కవిత, ఇంకా కౌకూర్ నుండి సూర్యశ్రీ అందరూ రైట్ ఆన్సరే పంపించేశారు. మరి సరైన సమాధానం జూలై 1. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi. Vivid Bharati Akashvani Telugu tarataraala taragani aanandam alarinche sampurna vinodam.
0: స్టూడియో క్లాక్ లో టైం 1:35 దాటి 42 సెకండ్లైంది. షో టైమ్ లో ఇప్పుడు మరో ప్రశ్న. ఏ జీవి ఒకేసారి 2 దిశల్లో చూడగలుగుతుంది? ప్రశ్న మరోసారి, ఏ జీవి ఒకేసారి 2 దిశల్లో చూడగలుగుతుంది? మరి పాట అయిపోయే వరకు సమాధానాలు పంపించేసేయండి. సరైన సమాధానాలు పంపించే పేర్లు మాత్రమే చదివేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఇందాక అడిగిన ప్రశ్నకు ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చూడగలుగుతుంది అనే ప్రశ్నకు సమాధానం, సరైన సమాధానం పంపించిన పేర్లు మాత్రమే చదువుతాను, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ పేర్లు మాత్రం చదవలేము. అండ్ ఒకసారి పంపించిన మెసేజ్ మళ్లీ మళ్లీ పంపించకండి, ఎందుకంటే 1:40 వరకు వచ్చిన సమాధానాలు సరైన సమాధానాలు పంపించిన శ్రోతల పేర్లు మాత్రమే చదవడం జరుగుతుంది. కాబట్టి నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేష్, హేమలత రైట్ ఆన్సర్ పంపించారు. పెడన నుండి అప్పలరాజు గారు కూడా రైట్ ఆన్సర్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి నరేష్ రోజా రైట్ ఆన్సర్. న్యామనంది నుంచి శ్రీరామ్ నరేందర్ వెంకట నర్సయ్య రైట్ ఆన్సర్. ఆర్మూర్ నుండి శిరీష, అలాగే ఆడప సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే రతన్ మహేందర్ వర్షిత్ నసరుల్లాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్ లావణ్య, హేమచంద్రిక లతిక రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు రైట్ ఆన్సర్ పంపించారు అమ్మనగుర్తి నుంచి. అలాగే శ్రీనివాసరావు మరిపాలెం నుండి రైట్ ఆన్సర్. జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామం నుండి పోలపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్ చేశారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి పులిపాటి వెంకటేష్ గారు, అలాగే నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి రాజ్ కుమార్, అలాగే నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే బాలకృష్ణ నర్సంపేట నుంచి రైట్ ఆన్సర్. మరికొన్ని పేర్లు ఈ పాట తర్వాత.

0: రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్లలో మరికొన్ని పేర్లు, సైఫాబాద్ నుంచి శ్రీనివాస్ రెడ్డి, పుష్పశ్రీ, ఇంకా కొమ్మాల గ్రామం నుండి మహమ్మద్ అఖిల్, ఇంకా తరాలపల్లి నుండి బుచ్చయ్య గారు, ఇంకా భూదాన్ పోచంపల్లి శ్రోతలు ఎలగంద్ర మార్కండేయ లక్ష్మి, హుజూరాబాద్ నుంచి మాధవీరాణి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా విజయనగర్ చందానగర్ హైదరాబాద్ నుంచి, అలాగే బోర్డుపల్లి నుంచి కృష్ణగీత, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు, బంజారా హిల్స్ నుంచి ఎస్కే జానీ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, పెడన నుండి కనకారావు గారు, అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు, జోగులాంబ గద్వాల జిల్లా నుండి అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఇంకా సత్యనారాయణ మాదాసు రైట్ ఆన్సర్ పంపించేశారు భువనగిరి మండలం నుంచి, అలాగే మహమ్మద్ జైనుద్దర్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్, గీతానగర్ హైదరాబాద్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, సాయి మన్విత రైట్ ఆన్సర్ పంపించేశారు, భోగ మార్కండేయ అనిత, భూదాన్ పోచంపల్లి శ్రోతలు రైట్ ఆన్సర్, బాలాజీ సావిత్రి కుబేర్ నిల్వల్ జిల్లా నుండి రైట్ ఆన్సర్ చేసేశారు. ఇంకా బోలెడన్ని పేర్లు ఉన్నాయి, పేర్లు చదవాలంటే షో మొత్తం అయిపోతుంది, బట్ స్టిల్ పేర్లు ఎవరెవరైతే రైట్ ఆన్సర్ పంపించారో వాళ్ళ పేర్లు మాత్రం చదివేస్తున్నాను. మాధవి ఆంజనేయులు భూదం పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుకర్ నందిపేట నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

0: మధురిమ.
1: ఒంటి గంట 40 నిమిషాల్లోపు పంపించిన రైట్ ఆన్సర్లో మరికొంది కొందరి పేర్లు. ఎర్రగడ్డ నుంచి లక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు, అలాగే సూరారాం నుంచి ఎస్ రాణిమూర్తి, ఇంకా భువనగిరి నుంచి పావని గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి రైట్ ఆన్సర్ ఊసరవెల్లి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సరైన సమాధానం పంపించిన వాళ్ళలో ఒక ఇద్దరు పేర్లు మిస్ చేశాను, బట్ స్టిల్ వారి పేర్లు చక్రాన్పల్లి నుండి అరుణ, రాజేందర్, నిహారిక, ఇంకా గణేష్, వేదవతి, నిజాంపేట నుంచి, అలాగే షాపల్లి విలేజ్ నుంచి చింతా శ్రీనివాస్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మా పేర్లు మిస్ చేస్తున్నారు అంటూ రెండు మూడు సమాధానాలు వచ్చాయి, కానీ టైం తర్వాత పంపించున్నారు కాబట్టి చదవలేకపోయాం. దొన్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి కూడా రైట్ ఆన్సర్ చేశారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇది ఇవాంటి షో టైం. ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పంచకర్మ ఈ అంశం నుంచి డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: Sri Lanka in the finals of the T20 Asia Cup in Dubai today. And with that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 దాటి 10 సెకండ్లైంది. ఉమెన్ అచీవర్స్ ని గుర్తు చేసుకునే టైం శక్తిశీలి టైం. గోల్డ్ పోస్ట్ ముందు నిలబడ్డప్పుడు ఒక్క క్షణం ఆలస్యమైతే విజయం ఓటమికి మధ్య తేడా ఉండదు. ప్రత్యర్థి షాట్ ఎంత వేగంగా వచ్చినా కళ్లలో ధైర్యం, చేతుల్లో నైపుణ్యం, మనసులో దేశమంటే భక్తి, గౌరవం, ఆ బంతిని ఆపడం అసాధ్యం కాదు అనే గట్టి పట్టుదల, అలాంటి పట్టుదలతో భారత మహిళల హాకీ జట్టుకు ఎన్నో ఏళ్లుగా చివరి రక్షణ గోడగా నిలిచిన శక్తిశీలి సవితా పునియా గురించి తెలుసుకుందాం ఇవాల్టి శక్తిశీలిలో. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోక.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

2:26 దాటి 36 సెకండ్లు అయింది బీబీ క్లాక్లు. శక్తిశీలిలో సవితా పునియా గురించి తెలుసుకుంటున్నాం. హర్యానాకు చెందిన సవిత 2009లో తన అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించారు. భారత హాకీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 2025లో 300 అంతర్జాతీయ మ్యాచ్లు పూర్తి చేసిన రెండో భారత మహిళ క్రీడాకారిణిగా నిలిచారు తను. చిన్న వయసులోనే హాకీపై ఆసక్తి పెంచుకున్న సవిత గోల్కీపర్గా తన ప్రతిభను చూపించారు. జూనియర్ స్థాయిలో తను చూపించిన వేగంగా నిర్వర్తించారు. ఇంకా తెలుసుకుందాం ఈ డైనమిక్ పర్సనాలిటీ గురించి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలని

0: రాగరంజితమై రసరమ్య లోకంలో విహరింపజేసే మహతి
1: ఆకాశవాణి వివిధ భారతి.

సవితా పునియా గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. సవిత గారి కెరియర్ లో అత్యంత గుర్తుండిపోయే అధ్యాయంలో టోక్యో 2020 ఒలింపిక్స్ ఒకటి. భారత మహిళల హాకీ జట్టు తొలిసారి ఒలింపిక్స్ లో సెమీఫైనల్స్ చేరి చివరకు చారిత్రాత్మక 4వ స్థానంలో నిలిచింది. ఆ ప్రయాణంలో సవిత గోల్ పోస్ట్ ముందు చూపిన ధైర్యం, కీలకమైన సేవ్స్ జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. సవిత ప్రతిభకు గాను గుర్తింపుగా 2018లో అర్జున్ అవార్డు అందుకున్నారు. అలాగే ఎఫ్ఐహెచ్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును వరుసగా 3 సీజన్లో 21, 22, 23 ఇయర్స్ లో గెలుచుకున్నారు. అలాగే 2024లో హాకీ ఇండియా బల్జిత్ సింగ్ అవార్డ్, ఇంకా హాకీ ఇండియా బల్బీర్ సింగ్ సీనియర్ అవార్డు ఫర్ ద ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అనే విభాగంలో కూడా ఇలాంటి అవార్డ్స్ గెలుచుకున్నారు అనంటే ఇటువంటివి రావాలి అంటే అంత సులభం కాదు. ఎంతో పట్టుదల, ఎంతో కృషి ఉండాలి ఒక క్రీడాకారునికి. అన్ని విషయాలు తెలుసుకుందాం. శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరిగిన ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

సవితా పునియా గురించి తెలుసుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. భారతదేశం తరఫున దాదాపు 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. 2వ భారత మహిళగా నిలిచారు. పురుషులు మహిళలు కలిసి 300 అంతర్జాతీయ మ్యాచ్లకు ఆడిన 2వ భారత గోల్ కీపర్గా తన పేరు నమోదైంది. సవితా పునియా సక్సెస్ స్టోరీ నుండి మన టేక్ ఓవర్ ఏంటంటే, విజయం అనేది ఒక్కో రోజులో వచ్చే ఫలితం కాదు. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క సాధన చేయాలి. రోజు చేసే సాధన, ఎన్నోసార్లు ఎదురయ్యే వైఫల్యాలు, వాటిని దాటుకుని ముందుకు సాగే ధైర్యం, ఇవన్నీ కలిసినప్పుడే విజయం అనేది మనను వర్తిస్తుంది. గోల్ పోస్ట్ ముందు నిలబడి భారత జెండాను కాపాడిన ఆ ధైర్యవంతమైన క్రీడాకారిణి సవితా పునియా అంటారు కదా, ధైర్యే సాహసే లక్ష్మి అన్న నానుడికి క్లాసిక్ ఎగ్జాంపుల్ సవితా పునియా. మరి ఇది ఇవాల్టి శక్తిశీలి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిద్భారతి కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు. వివిద్భారతి ప్రసారాలు విందాం ముంబై కేంద్రం నుండి.
1: బాలానందం చిన్నారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 3 గంటలు. సమన్వయ నాటక కార్యక్రమంలో భాగంగా గుండె జారింది నాటకం.
0: ఆకాశవాణి గుండె జారింది

0: హాస్య నాటకం. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ప్రహ్లాదరావు, శ్రీ కెఎస్ కుమార్, పార్వతి, శ్రీమతి శిల్ప, సత్యం, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, కొరియర్ బాయ్ శ్రీ డిఎన్వి సాయికృష్ణ, మాధవ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి గుండె జారింది హాస్య నాటకం.
1: హలో, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. ఆ వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి, బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పిపి రావు గారు ఉంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
2: ఆయనతో నీకు పనేంటి?
1: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు, బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పిపి రావు గారిని పిలుస్తావు?
2: నీ మొహం మండ, ముందా పిచ్చి పిలుపు మానే. పిపి రావు ఏంటయ్యా చండారంగా? పీతలపాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
1: వచ్చిన కవర్ మీద పిపి రావు అనే ఉందయ్యా. పెంటపాటో పీతలపాటో?
2: పీతల పీతలపాటి.
1: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతలపాటి ప్రహ్లాదరావుని కొంచెం పిలుస్తావు?
2: పిలవటం కుదరదయ్యా.
1: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
2: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళేమన్నా నెత్తికెక్కయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడి చావటంలే.
1: అదేంటండి ఈ అవతారం? ఏంటి సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అనే అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
2: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అదిచ్చి తగలడు.
1: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు,
2: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
1: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్ లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంక్ లో పడిపోయిందా?
3: ఎవడోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంక్ లో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మీ పిసినారుతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
1: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
2: ఆగు ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? సస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది, నా స్టైల్లో నీకు మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
1: పోనివ్వక ఏం చేస్తారు సార్? రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
2: తిప్పా నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
1: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
2: హగ్గు హగ్గిస్తా రావయ్య, జన్మలో మర్చిపోలేవు.
1: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడ పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
2: అదే, అలా పారిపోయి బతికిపోయావు. ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంక్ లో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
3: ఆ కంపు చేతులతో అది ముట్టుకో.
2: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమాదన లెటర్.
3: ముందు వెళ్ళి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
2: పార్వతి పార్వతి,
3: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
2: పార్వతి.

0: ఏంటో చెప్పండి.
1: నీ వయసు ఎంత?
0: 55.
1: నా వయసు
0: 60.
1: మనకెంతమంది పిల్లలు?
0: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు.
1: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి
0: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
1: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా. వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు. గ్యాస్ బొక్క ఏ నీళ్ళో పోసుకుని చేస్తా.
0: చిచ్చీ, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారితనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ బాలకం తెలియక వచ్చుంటాడు.
1: మరిక రాలే. ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
0: అయ్యో,
1: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
0: అవునవును, అసలు మీ గురించే ఎవరికీ తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చి నా గొంతు కోశాడు.
1: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
0: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
1: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా. మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
0: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్లి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి. మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
1: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమని అర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
0: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకులేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
1: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి. మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం, అంతే. నువ్వేమంటావు?
0: అంతేలేండి. మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాస్ పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
0: ఏమంటాను? మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రారాదు?
0: నాకు చాలా పనుందండి. బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్ని చేయి, కానీ భోజనం మాత్రం వండకు.
0: ఓ, గురువారం ఉపవాసం కదూ?
1: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
0: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
1: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక. అలా వెళ్ళి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
0: పెద్ద ఘనకార్యం.
1: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
0: అబ్బే, ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
1: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థం అవుతుంటాను. మరి నువ్వు కూడా వస్తావా?
0: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం

0: నీకొస్తే ఒకటి నాకొస్తే ఒకటా?
1: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడనే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
0: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
1: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
0: చచా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ, ఏం చేస్తా?
2: అమ్మాయి పార్వతి, పార్వతి!
0: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానుండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటాలే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచిలో ఇవ్వు చాలు, లేకపోతే అర లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
0: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికీ తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య, ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికెళ్ళాడు కదమ్మా.
0: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య. ఆయన ప్రవర్తనతో ఇంట బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళలో ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. గాని వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
0: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలొచ్చి పెళ్లిళ్ళు కావడంతో ఈ ఊపిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవతో పోల్స్తారు. అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
0: మార్పా? ఆయనలోనా?
2: అవును,
0: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
2: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం వస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. చూడు, నేను మళ్ళీ సాయంత్రం వస్తాను, పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
0: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్య, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
1: పార్వతి, పార్వతి!
0: అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
1: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
0: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్లో లెటర్ వచ్చింది, ఇదిగో.
1: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా, అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
0: శుభలేఖ?
1: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
0: ముందు చదవండి.
1: చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావగారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టిబాబు నీ పిన్ని కొడుకులేడు బడుద్దాయి బాగానే సంబోధించాడు నన్ను.
0: అసలు విషయం ఏంటో చదవండి.

0: అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్నా పార్వతులక్కకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
0: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కక్కుర్తి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
0: బావా, కక్కుర్తి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటా. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపర్ణ లేదు, దానికి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తన ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడ ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
0: ఏడిశాడు వెధవ, పుట్టాడో పొగిడాడో తెలియదు కానీ 10 రోజులు ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
0: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరు వెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
0: అవు, అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంపు తీసి నడిచెడిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
0: తెలుసులేవోయ్, ఏం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
0: డబ్బులా? ఎందుకు సొద్దుదండగా, చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా, ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
0: కొనాలా? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. మన అనిత పెళ్లికి బంధువులు పెట్టిన చీరలు తను తీసుకెళ్లినవి పోగా ఇంకా బీరువాలో మిగిలున్నాయి కదా, ఆ మూలబడి ఉన్న చీరల్లో ఏదో ఒకటి పెట్టేద్దాం.
1: బాగుంటుందంటారా?
0: చీరన్నాక కట్టుకుంటేనే బాగుంటుంది.
1: నేననేది అవి పాత చీరలు, అలాంటి దాంట్లోంచి పెడితే బాగుంటుందా అని.
0: ఓ, బ్రహ్మాండంగా బేషుగ్గా ఉంటుంది. ఇక ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించకు. అయినా పాత చీరలని నీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకి తెలియదుగా. కొంచెం నాలాగా బుర్ర ఉపయోగించు పార్వతి.
1: అవునవును, ఈ నేల కాపురంలో మీకు బుర్ర అని ఒకటి ఉందనే సంగతే నాకు గుర్తు రాలేదు.
0: అదుగో, మళ్ళీ ఏదో లాజిక్ లేని మ్యాజిక్ లాగా మాట్లాడుతున్నావు. ఇంతకీ నేను చెప్తుంది నీకు అర్థమైందా?
1: అర్థంగిని కదండి, అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా.
0: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టమే.
1: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
0: ఏంటో, ఏదన్నా విశేషమా?
1: సాయంత్రం పరమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
0: అఘోరించాడు.
1: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అట్ట.
0: నేను వెళ్ళను, వాడికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
1: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకునింటాళ్ళేండి పోనితురు.
0: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
1: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
0: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
1: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో నాలుగు మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయట. పోనీ ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
0: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరి పోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడా వెధవ? సర్లే, కాని ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
1: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేసి తెమ్మంటారేమిటి?
0: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
1: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
0: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెలండి టీవీ కూడా బంద్.
1: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
0: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
1: అయ్యో,
0: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
1: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారులు తిన్నంత తృప్తిగా ఉందండి.
0: ఉంది కదా, ఉంది కదా. మళ్ళీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్ళీ నా వార్తల పరంపర వినిపిస్తా.
1: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
0: ఫోన్ రింగ్ అవుతోంది, వచ్చి మాట్లాడు.
1: అబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
0: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు. మళ్ళీ ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఈ ఇంట్లో నేనేగా పనికి రాని వాడిని.
1: మళ్ళీ మొదలెట్టారు, ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు. మన పిల్లల విషయంలో మనమే పెట్టి చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్ళీ చేస్తారేమో చూద్దాం.
0: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్లు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్ళలాగే ఉంటున్నారా?
1: వాళ్ళనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
0: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ళ మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
1: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్ళు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు, వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
0: నా మాట తీరే అంత, ప్రేమట అభిమానమట అవి లేకుండానే వాళ్ళు ఇంతవాళ్ళు అయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
1: ఉందండి, వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు?

0: ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్రా. పద పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావురా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానరా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమట వీధికి వెళ్ళొద్దాం. పద కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానికి
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారా? ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా మొత్తానికి ఒప్పుకున్నావురా, సంతోషంగా ఉంది. ఆ చెల్లమ్మా అలా వెళ్ళొస్తావమ్మా.
0: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
0: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తలిచ్చా? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు బంధాలు బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఎవరే ప్రహ్లాదరావు, నీ వాళ్ళకు ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేడలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకే నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్ళ డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యం రా. గుండెల మీద చేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్గా ఉంటే ఇంక నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టం ఏంట్రా? పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకి ఇంత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్ళిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చాం. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదకి వెళ్దాం.
2: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంకులో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్ లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. గాని చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
1: అనరా, అను, అన్ని నువ్వే అనుస్తున్నావు.
2: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారు తర్వా. నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి, నలుగురికి దానం

0: చేయాలి. కనీసం ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
1: 100 తిట్టు 1000 కొట్టు మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
0: తెలుసు,
1: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్లు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
0: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేసావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్ళకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
1: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
0: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులు బాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట్రా.
1: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈస్ ప్రహ్లాదరావు.
0: ఏడ్చావ్, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
0: ఏంటి నీలాగానా? సరే సరే, పద.
2: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుంది అనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే ఏదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులు ఉందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు, ఇంకేం అడుగుతారు అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావుడిగా రాకపోతే ఈ చిట్టిగాడు కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి ఏడ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నావు అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్ళానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు, మర్యాదలు ఏం చేయకల్లా. గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కాని. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ చార్జీలు బోలెడు అవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి, సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బెందుకు దండగా?
2: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు. నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
2: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి ఈయన పనికి మాన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా. ఏం మనిషో ఏంటో. చచ్చా.
1: చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారుల హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడిస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవడమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. వస్తా అడుగు లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ నా ప్లీజ్ ప్లీజ్. ఓర్నీ కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
3: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు. మీరే కంగారుగా నడుస్తున్నారు. హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకింకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
3: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్ళగా లిఫ్ట్ ఇచ్చేవాళ్ళగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్ళే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి. నువ్వేమిస్తావులే లిఫ్ట్
3: మాస్టర్? అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవటం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
3: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
3: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
3: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారాపవయ్యా.
3: ఉండండి, డోర్ తీస్తాను.
1: బాబు
3: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా ఎక్కానయ్యా.
3: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
3: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
3: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా నీది ఎంత మంచి మనసయ్యా.
3: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మాధవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
3: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా. అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
3: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపతీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కిందేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
3: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబా.
1: ఎందుకు
3: అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలా చాలా సింపుల్ గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకొని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు. నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తెంగరోడు దొరకాలే గాని రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికావరా.
3: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మంట. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కారులో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు? నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
3: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేతల, నేను దొరకటం వీడి అదృష్టం అంటే.

0: ఒప్పించారు కదా. ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకుని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది బడుద్దాయికి. ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు.
1: మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
2: థ్యాంక్స్ బాబాయ్. డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
0: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
2: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ, మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
0: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
2: అలాగే బాబాయ్.
0: ఎంత చల్లగా హాయిగా ఉందో.
2: హలో, అవునా? ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
0: ఏమిటి మాధవ్?
2: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
0: అదే, నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
2: హలో, ఓ నెగిటివ్ సార్?
0: ఎందుకు
2: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
0: మళ్ళీ ఏంటి మాధవ్?
2: మీ వెయిట్ ఎంతో చెప్పరా?
0: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు గాని, మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
2: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
0: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసే అడుగుతున్నారు. పైకి కనిపించను గాని నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
2: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
0: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి? నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
2: ఇందులో అర్థం కాండి ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంట్ గా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా, నన్ను అడిగారు. నేను నిన్ను అడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
0: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
2: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేసా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
0: నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా, వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గాని నన్ను వదలడా? ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గాని నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
2: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాక.
0: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
2: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు. ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
0: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
2: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
0: నీకు నా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్ లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెలూన్ లాగా తప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్ ని కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపోయ్యా, నీకు దండం పెడతాను.
2: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్ళిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. తప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర కారు ఆపావంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
2: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరు అనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు, నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు, వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్లే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్నే మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుల్లా కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికి మా పార్వతి చెబుతూనే ఉంది నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
2: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా. ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
2: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడమేంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్తి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి. కక్కుర్తి పడి కారెక్కా. నాకు ఇలా జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి. ఒక్క కిడ్నీతో బతకడం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకు అంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
2: కామెడీగాక మరేంటి. పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారాగింది? రే మాధవా, ఏడి వీడు? అక్కడ ఏదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారికి దారి ఇవ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం. పారిపోవడం మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో!
3: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
3: పడమట వీధికే? 100 రూపాయలు అవుతా సార్?
0: 200 తీసుకోవయ్యా, అర్జెంట్ గా పోనివ్వు.
3: అట్లాగే సార్, అట్లాగే సార్.
4: ఈ ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి!
5: సత్యం అన్నయ్య, మీరా? రండి, అక్కడే నిలబడిపోయారే.
4: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువాడిని.
5: ఆయన బయటికి వెళ్లారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్లారు.
4: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే కదా వాడు వెళ్ళింది.
5: అయ్యో కాదన్నయ్య, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్లారు.
4: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి? నేను అసలు నమ్మను.
5: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా? ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు.

0: కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా.
1: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళలో ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
0: అయ్యో అవేం మాట్లాడన్నయ్యా, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
1: నేను సంతోషించాల్సిందే.
0: అదిగో అన్నయ్య, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
1: అసలు నేను వచ్చింది మా పిసిని గుట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
2: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
1: ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు.
2: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
1: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడివి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
2: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
0: ఏమండి?
2: ఏంటి పార్వతి?
0: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి. వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
2: అలాగే ఇదిగో వీరికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
0: అలాగే, నువ్వు రానయ్యా.
1: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే.
0: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకు నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
1: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేసాం. నువ్వు నేను మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేసాం.
0: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
1: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
3: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
1: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చా?
3: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఫంక్షన్ కు వెళ్ళిందట, నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే
1: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
3: ఆ అంకుల్ చాలా పిసినారు కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
0: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
3: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు?
0: రైల్వే స్టేషన్ కి వెళ్తానన్నారు.
3: బస్సులోనా ఆటోలోనా?
0: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
3: ప్రాబ్లం నాకు అర్థమైందంటి, నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
1: ఒక నిమిషం రా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
3: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు, తెలుసుకునే అవకాశం కూడా లేదు. ఇవ్వను.
2: పిల్లలతో మాట్లాడాను పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా. అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడా?
2: ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను. వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్ లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
2: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఒకే చెప్పాలి కదరా.
2: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
1: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు.

0: అవునంకుల్, నేను మాధవ్. సత్యం గారబ్బాయిని మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను. మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కారులో లిఫ్ట్ ఇస్తుంటాను. మీకు తెలుసను?
1: అంత డీటెయిల్డ్గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
2: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
1: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
0: అంటే మీ జీవితంలో కూడా?
1: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి గెస్టుల్ని పలకరించొస్తా.
2: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గారికి.
0: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను. లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్లి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు.
0: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా అంటే.
2: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావని నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
1: ఏంట్రా?
2: మొదటి జన్మదినం ఆయన రాయించావేంట్రా?
1: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేను ఇంతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంరా. ఆకలి కొన్న వాళ్ళకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కనిపించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలో పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఇన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థుడిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
2: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
0: మానుతున్న గాయాన్ని మళ్ళీ రేపుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది. మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
1: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఇప్పుడు విందాం కమిటీ కుర్రాలు చిత్రం కోసం ఆర్మన్ మాలిక్ పాడిన పాట గీత రచన కిట్టు విసప్రగడ సంగీతం అనుదీప్ దేవ్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. అనగనగా ఒక రాజు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం మిక్కీ జే మేయర్.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శబ్ద తరంగాలపై శ్రావ్య సౌరభాలు వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. చిత్రసీమలో ఇప్పుడు వినండి బైకర్ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట, గీత రచన కృష్ణకాంత్, సంగీతం జిబ్రాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి డీజే చెల్లు, డీజే టిల్లు చిత్రం కోసం రామ్ మిరియాల స్వీయ సంగీత సారథిలో పాడిన పాట, గీత రచన కాసర్ల శ్యామ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమను ఇప్పుడు వినండి. డకాయట్ చిత్రం కోసం భీమ్ సిసిరోలియో స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, గీత రచన భాస్కర భట్ల.

కోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకే నేను చెప్పనే లేదు.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. డియర్ కామ్రేడ్ చిత్రం కోసం గౌతమ్ భరద్వాజ్ పాడిన పాట, గీత రచన రేమాన్, సంగీతం జస్టిన్ ప్రభాకరన్.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై శబ్ద తరంగాలపై శ్రావ్య సౌరభాలు వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. చిత్రసీమలు ఇప్పుడు వినండి. శ్రీరంగ నీతులు చిత్రం కోసం శాండిల్య పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం అజయ్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ BLO అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: చిత్రసీమలో ఇప్పుడు వినండి, డేవిల్ చిత్రం కోసం హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత సారథ్యంలో సిద్ధి శ్రీరామ్ పాడిన పాట, గీత రచన సత్య.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. ద వారియర్ చిత్రం కోసం హరిచరణ్ పాడిన పాట, గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలు ఇప్పుడు వినండి ఆట చిత్రం కోసం ఉదిత్ నారాయణ పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. బద్రీనాథ్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వరసారథ్యంలో రేవంత్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఘర్షణ చిత్రం కోసం హరీష్ జయరాజ్ స్వర సారథ్యంలో టిప్పు శాలిని సింగ్ పాడిన పాట, గీత రచన కులశేఖర్.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. ఈడియట్ చిత్రం కోసం చక్రి స్వరసరిధిల్లో శంకర్ మహాదేవన్ పాడిన పాట, గీత రచన కందికొండ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం దేశభక్తి గీతం విందాం. గీతం వినే ముందు ఒక ప్రకటన.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: దేశభక్తి గీతం విందాం.

0: which has been growing significantly in recent time. Mr. Modi also held talks with Philippines President Ferdinand R. Marcos Jr. He welcomed the Philippines' participation in the BRICS summit as the current ASEAN chair. External Affairs Minister Dr. H. Jaishankar held a meeting with Saudi Foreign Minister Prince Faisal bin Farhan Al Saud on the sidelines of the BRICS summit in New Delhi. The two leaders exchanged views on regional and global developments and discussed ways to further advance bilateral cooperation between India and Saudi Arabia. Finance Minister Nirmala Sitharaman met Uzbekistan's Deputy Prime Minister and Minister of Economy and Finance Jamshid Kochkarov in New Delhi on the sidelines of the BRICS summit. In a social media post, Ms. Sitharaman said, during the meeting, both sides discussed strengthening bilateral economic and financial cooperation and exchanged views on areas of mutual interest. Union Home Minister Amit Shah has called upon the Indian gems and jewellery industry to ensure that the entire ecosystem and manufacturing chain of lab-grown diamonds remains firmly in Indian hands. Addressing the 52nd India Gems and Jewellery Awards ceremony in Mumbai, Mr. Shah said that the nature of the diamond trade is changing with the emergence of lab-grown diamonds. He said that the lab-grown diamonds market in terms of volume is expected to become nearly 50 times the size of the current diamond market, describing it as a monumental opportunity for India. In Indonesia, the death toll has risen to 6 after a ferry carrying more than 240 people overturned due to bad weather in the Java Sea today. Nearly 130 passengers and crew members remain missing. Indonesian rescuers said at least 107 people have been rescued so far as search and rescue operations continue around the vessel's last known location. In hockey, India's women's team has won the Junior Asia Cup title for the third consecutive time. The defending champions defeated China 1-0 in the final at Moshi in China this afternoon. Sanika Chandrakant Mane scored the only goal of the match in the 17th minute to help India secure the victory. For this triumph, India completed a hat-trick of Junior Asia Cup titles, having also won the championship in 2023 and 24. In men's cricket, India will begin the three-match 2020 international series against Afghanistan at the Arun Jaitley Stadium in Delhi this evening. The match will start at 7 p.m. Indian time. And in the Women's T20 Asia Cup cricket final, India will face defending champion Sri Lanka in Dubai today. India are the most successful team in Women's Asia Cup history with 7 titles. And with that, we end this news bulletin.
1: Akashavani ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటనలు.
2: నేను ఇక్కడే ఉన్నా
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: The early years of life determine how much a child will develop mentally and how far they will progress in life. At our Anganwadis, children grow and develop with proper nutrition, plenty of love, fresh hot meals and learning through play. At the same time, under the Pradhan Mantri Matru Vandana Yojana, the eligible financial assistance is being deposited directly into mother's bank accounts, ensuring safe motherhood. With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
6: Desh ke har gareeb, har vyakti tak poshan pahunchana bhi सरकार की प्राथमिकता है.
5: कनेक्ट विद योर नियरेस्ट आंगनबाड़ी टुडे बिकॉज हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
7: आकाशवाणी प्रांतीय वार्तलु చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ లోని ఉప్పల్ భగాయత్ లో ఆర్యవైశ ఆత్మ గౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం వంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గదర్శకాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన

0: వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఆర్యవైశ్యులు ఆత్మాభిమానం కలిగిన సౌమ్యులని, సమాజంలో ఎప్పుడూ గౌరవప్రదమైన స్థానం కలిగి ఉన్నారని కొనియాడారు. మాజీ ఆర్థిక మంత్రి రోసయ్య సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన గౌరవార్థం హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
1: ఈ ఆత్మగౌరవ భవనం ఆగర్భ శ్రీమంతులకే కాదు, పేదలుగా ఉండి బహిరంగంగా చెప్పుకొని ఆత్మాభిమానం తగ్గించుకోలేక మనసులోనే బాధపడుతున్న పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఇది సంపూర్ణంగా ఉపయోగపడాలి. తప్పకుండా ఈ ఆత్మగౌరవ భవనం మీ భవిష్యత్ తరాలకు పునాదులు వెయ్యాలి. 100% భవన నిర్మాణానికి సహాయాన్ని అందిస్తా అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా.
0: రాజ్యసభ సభ్యులు ఎం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అహింస, అపరిగ్రహం, అనేకాంతవాదం వంటి జైన ధర్మ విలువలు నేటి ప్రపంచానికి అత్యవసర మార్గదర్శకాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శ్రీ కళ్యాణకారి తపాగజ్ వర్షావాస్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జైన ధార్మిక ప్రవచన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఆచార్య భగవంత విమల సాగర్ సురేశ్వర్జీ మహారాజ్ సాన్నిధ్యంలో ప్రసంగించారు. జైన తీర్థంకరుల బోధనలు ఆత్మశుద్ది, సంయమనం, కరుణ, సేవాభావాల వైపు మానవ జీవితాన్ని నడిపిస్తాయని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, అమరవీరుల త్యాగ ఫలమే హైదరాబాద్ విముక్తికి కారణమని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం సందర్బంగా ట్యాంక్బండ్ వద్ద తెలంగాణ రాష్ట విమోచన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్దార్ పటేల్ కేఎం మున్షీల చొరవతో 1948 సెప్టెంబర్ 13 ప్రారంభమైన ఆపరేషన్ పోలో 4 రోజుల పోరాటం అనంతరం సెప్టెంబర్ 17 హైదరాబాద్కు విముక్తి కల్పించిందని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాలని, పాఠ్యపుస్తకాల్లో విమోచన చరిత్రను చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిని భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ అభివర్ణించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈరోజు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం 2026 ప్రదానోత్సవం, పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ రంగంలో ఎం కోదండరెడ్డి, సాహిత్యంలో వెలిచాల కొండలరావు, కళల విభాగంలో కనకవలకు పురస్కారాలు అందజేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అసెంబ్లీలో సభ కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాటకం నడిచిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ లో 13,000 లావాదేవీల ద్వారా 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తేలినా, ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి 33,000 కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. తెలంగాణ శాసన మండలి సమాపేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, డొల్లతనం బయటపడిందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈరోజు తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సభను నడపాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని, ఉమ్మడి రాష్టంలో కూడా లేనంతగా పోలీసు బలగాలను మోహరించారని ఆరోపించారు. చైర్మన్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని, తమ ఇద్దరు సభ్యులను చర్చ లేకుండా మూజువాణి ఓటుతో సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని బంద్ పెట్టిందని, వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ను బంద్ చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈరోజు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 286 మందికి 65,60,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో ప్రజలకు అర్థమైందన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబ

0: కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మఖతల్ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు 229 మంది లబ్దిదారులకు 88,97,890 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఇంజనీర్స్ డే సందర్భంగా బ్రహ్మకుమారిస్ సైంటిస్ట్ ఇంజనీర్స్ ఆర్కిటెక్చర్ల విభాగం ఆధ్వర్యంలో జాతి నిర్మాణకర్తలకు గౌరవం అనే ఇతివృత్తంతో హైదరాబాద్ లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్ ఎన్జీఆర్ఐ ఎన్టీపీసీ డిఆర్డీఓ జీహెచ్ఎంసీ తదితర సంస్థలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమ కోఆర్డినేటర్ బీకే అంజలి మాట్లాడుతూ భౌతికవాదం ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత సంతోషానికి అవసరమని అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడబందీ చర్యలు చేపట్టినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్బంగా సిపి పలు కీలక ఆదేశాలు సూచనలు జారీ చేశారు.
1: రేపు గణేష్ చతుర్థి ఉంది. ప్రతి ప్లేసెస్ లో మేము బందోబస్తు పెడతాము. 12 జంక్షన్స్ అండ్ 10 రిలీజియస్ ప్లేసెస్ కూడా పర్మనెంట్ పికప్స్ ఉంటాయి. ఫుట్ పెట్రోలింగ్, బైక్ పెట్రోలింగ్ అండ్ వెహికల్ పెట్రోలింగ్, 3 టైప్స్ ఆఫ్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నాము. ఈ టీజింగ్ ప్రివెంట్ చేయడానికి షీ టీమ్స్ కూడా మఫ్తీలో పోలీస్ సిబ్బందికి, ఉమెన్స్ మహిళా పోలీస్ సిబ్బందికి డిప్లాయ్మెంట్.
0: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలో జరిగిన పీఆర్టీయూ సమాపేశానికి ఆయన హాజరై విద్యారంగ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
2: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1,000 రోజులు దాటిన తర్వాత కూడా కేవలం 1వ తారీఖు జీతం తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటికీ మరి ఏదైతే ఉద్యోగుల జేఏసీకి చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చి ఉన్నారో ఆ ప్రకారం 2 డిఏ
0: రాష్టంలోని భద్రాద్రి కొత్తగూడెం జనగాంతో సహా పలు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసినట్టు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి మధ్యప్రదేశ్, ఉత్తర విదర్భలపై కేంద్రీకృతమైన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, గుజరాత్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈ పూట రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో వైష్ణవి గారి కవితలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం ఉంటుంది. 7:15 జానపద గీతాలు ప్రసారం అవుతాయి. 7:30 నుండి 9:00 బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ప్రసారం అవుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే ఉంటుంది. ఇక రాత్రి 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్ల వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 9:15 నుండి 11:45 బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ప్రసారం అవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్ల వార్తల ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ఉంటుంది. 6:40 దేశభక్తి గేయం ప్రసారం అవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ప్రసార విశేషాలు ప్రసారం అవుతాయి. 7:00 జిల్లా సమాచార లేఖ ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక చవితి పండుగ ప్రాశస్త్యం ఈ అంశంపై డాక్టర్ మడత భాస్కర్ గారి ప్రసంగం ఉంటుంది. ఇక 8 గంటలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 9:00 నుండి 10:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 తిరిగి 12:40 1:20 3:00 వివిధ్ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై నుండి ప్రసారమవుతాయి. ఇక 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు ఉంటాయి. ఇక 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్ల వార్తలు ప్రసారమవుతాయి. 6:20 ప్రసార విశేషాలు, 6:20 సమాచార దర్శిని ఉంటుంది. 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం ఉంటుంది. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం ఉంటుంది. ఇక 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 నుండి 11:00 మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం చేసే కార్యక్రమాల్లోని వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఒక ప్రకటన.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ 7 పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని వింటారు.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
0: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
0: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
0: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
0: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: శ్రోతలు ఇంతవరకు సమాచార దర్శిని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం

0: యువవాణి వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వైష్ణవి గారి కవితలు వింటారు. ఈ కవితలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18

0: 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
4: కార్యక్రమంలో ఇప్పుడు వైష్ణవి గారి కవితలు వింటారు.
5: మమతల కోవెల అమ్మ, అనురాగాల పల్లకి అమ్మ, కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్షమైన దైవమే అమ్మ. అమ్మ లేని సృష్టి లేదు, అమ్మను మించిన దైవం లేదు. భూదేవంత సహనం అమ్మది, కొండంత ప్రేమ అమ్మది. త్యాగం అమ్మ యొక్క గుణం, ఎప్పటికీ తీర్చలేనిది అమ్మ యొక్క రుణం. అమ్మను ప్రేమించు, అమ్మను గౌరవించు, అమ్మకై శ్రమించు, ఉన్నత లక్ష్యాలను సాధించు. అదే ప్రతి అమ్మ కోరుకునేది. నిజమైన నేస్తం ఒక మంచి పుస్తకం. ఆ పుస్తకంతో స్నేహం ఇస్తుంది గొప్ప విజయం. మంచి విషయాలు నేర్పుతుంది, బంగారు భవిష్యత్తును అందిస్తుంది. అందుకే అన్నారు, చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. చేయాలి పుస్తక పఠనం, పొందాలి అపరిమితమైన జ్ఞానం. అదే నీ విజ్ఞానానికి మూల కారణం. గొప్ప లక్ష్యాన్ని ఎంచుకో, పుస్తకాలతో కుస్తీ పట్టు. విజయ సాధనలో రాణించాలి పట్టు, అదే నీ తొలిమెట్టు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళు, నీ ఆశయాన్ని సాధించు. ఆశయ సాధనే జీవిత గమ్యం. పొంగి పొర్లే అలలు చెబుతున్నాయి, జీవితంలో ఒడిదుడుకులు సహజమని. పారుతున్న సెలయేరు చెబుతుంది, జీవితం ఒకచోట ఆగదని. ఆకాశం చెబుతుంది, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని. కొండ పర్వతం చెబుతుంది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉండాలని. ఎదిగే వృక్షం చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. జీవితం, అందులో సమస్యలు సహజం. వాటన్నిటికీ పరిష్కారం మనలోని దృఢ సంకల్పపు తత్వం. చిరునవ్వు అనే ఆయుధం అవుతాయి ఎటువంటి సమస్యనైనా మటుమాయం. సమస్య అనే ప్రశ్నకు మనలోని ఆత్మస్థైర్యమే సమాధానం. ఆత్మస్థైర్యంతో ముందడుగేద్దాం, జీవిత లక్ష్యాలను ఛేదిద్దాం. చిన్న చిన్న పుల్లలు కలిస్తేనే గదా పిచ్చుకగూడు అయ్యేది. నూలు పోగులన్నీ కలిస్తేనే గదా వస్త్రం తయారయ్యేది. కణాల కలయికతోనే గదా ఈ దేహం ఏర్పడేది. ఏదైనా సూక్ష్మం నుండే గదా స్థూలం అవుతుంది. నేడు నువ్వు చేసే చిన్న అడుగే రేపటి నీ విజయానికి మార్గం. నేడే అడుగు వేయనంటే భవిష్యత్తు అవుతుంది శూన్యం. నిమిషానికో రంగు మారుస్తూ మంచివారిలా నటించే లోకమిది. అదరములకే పరిమితం ఆ హాస్యం. లోన ఉండేదంతా విషయం. ఊసరి వెళ్లి కన్నా వేగంగా రంగులు మార్చే లోకం. అందులో మనం బ్రతుకుతున్నాం. అందుకే జాగ్రత్త సుమా. జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య ఇస్తుందో అనుభవం. ఆ అనుభవం నేర్పుతుంది గొప్ప పాఠం. ఆ పాఠమే అవుతుంది జీవితంలో గొప్ప గుణపాఠం. ఆ గుణపాఠాలే నేర్పుతాయి సమాజంలో నడుచుకునే విధానం. ఈ స్వార్థపు మనుషుల మధ్య బ్రతికే విధానం. అక్షరాలను మాలగా అల్లాలనుకున్నా, అక్షరమాల చేద్దామనుకున్నా. ఎంత పెద్ద మాలను అల్లినా అమ్మా నాన్నల ప్రేమను వివరించలేకపోతున్నా. ఎంత పెద్ద మాల అయినప్పటికీ అన్నా చెల్లెలి బంధాన్ని అభివర్ణించలేకపోతున్నా. అక్కా చెల్లెలి అనుబంధాన్ని చెప్పలేకపోతున్నా. అక్కా తమ్ముల అనుబంధాన్ని వర్ణించలేకపోతున్నా. ప్రతిరోజును ఒక సహాయంతో మొదలెడితే అందులో కలిగే అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? అదే సహాయంలో ఉండే గొప్పతనం. అందుకే అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అని. మరి ఇప్పటి నుంచి చిన్ని సహాయంతో మన రోజును మొదలెడదామా? అందులో ఉండే ఆ మధురానుభూతిని ఆస్వాదిద్దామా? చేతి గీతలలో ఏముంది, చేతి రాతలలో ఉన్నది. నుదుటి రాతలో ఏముంది, శిరస్సులోని జ్ఞానంలో ఉంది. నీ జ్ఞానాన్ని నమ్ముకో, అదృష్టాన్ని కాదు, తలరాతను కాదు. జ్ఞానాన్ని సమకూర్చుకుంటే అదృష్టం దానంతటదే నీ దరి చేరుతుంది. నీ తలరాతను నీవే రాసుకుంటావు, ఉన్నత స్థాయికి చేరుకుంటావు. వీచే గాలిదే కులం, ప్రవహించే ఆ ఉదకమునదే కులం, గగనమునదే కులం, భూమాతదే కులం, ప్రాణవాయువునందించే ఆ వృక్షానిదే కులం, గగనమ

విహరించే అభిహంగానిదే కులం. శాశ్వతమైన భూమి ఆకాశం గాలికి లేని కులం ఈ అశాశ్వతమైన మానవులకెందుకో. ఇష్టపడి చదివే ఆ చదువు జ్ఞాన సముపార్జనకు నెలవు, అగును ఇలలో వెలుగు ప్రకాశింపజేయును మన బ్రతుకు. ఎగిరే గాలిపటం దానికి ఆధారం దారం. విద్యార్థి జీవితం అందుకు బహుముఖ్యమైనది క్రమశిక్షణ విధానం. యువత జీవితాశయాలు నెరవేరాలంటే వదలాలి పరధ్యానాలు, అలవర్చుకోవాలి నైతిక విలువలు. ఏకాగ్రతే మన ఆయుధం, అదియే లక్ష్య సాధనకు రహస్యం. మనసుంటే మార్గం ఉంటుంది, మనసు పెట్టి ఆలోచిస్తే మంచి ఆచరణ ఉంటుంది. మంచి ఆచరణ ఉంటే గెలుపు మన స్వంతమవుతుంది. అదే నీవు పరధ్యానాలకు పోతే ఇక నీ జీవితం ఓటమిపాలే. మేలుకో యువత మేలుకో, ఇకనైనా మేలుకో. పరధ్యానాలను వదులుకో, జీవితాన్ని చక్కదిద్దుకో. బాధ్యతలను తెలుసుకో, బాధ్యతాయుతంగా నడుచుకో. సక్రమమైన మార్గాన్ని ఎంచుకో, జీవితాన్ని మలుచుకో. కళ్ళు లేనివారు కాదు అంధకారులు, నిర్దిష్ట లక్ష్యం లేనివారే నిజమైన అంధకారులు. భౌతిక లోపాలున్నవారు కాదు వికలాంగులు, మానవత్వం లేనివారే నిజమైన వికలాంగులు. వైకల్యం ఉన్నవారు కాదు వైకల్యులు, సేవాగుణం లేనివారే నిజమైన వైకల్యులు. ప్రకృతిలో ఉండాలి పచ్చదనం, సృష్టిలో ఉండాలి సౌభ్రాతృత్వం. సమాజంలో ఉండాలి సమానత్వం, అనువనువున ఉండాలి ఐకమత్యం. సహనమే ప్రశాంతతకు మూలం, మానవత్వమే మానవులకుండాల్సిన ముఖ్య లక్షణం. ప్రతి ఏటా వస్తాయి పరీక్షలు, విద్యార్థుల్లో పెరుగుతాయి భయాలు. అప్పుడు పడతారు పుస్తకాలు, చదివేదంతా బట్టి చదువులు. కాని పొందుతారు అధిక మార్కులు, అవుతారు ర్యాంకర్లు. మార్కులేమో అధికం, జ్ఞానమేమో శూన్యం. నేటి చదువులు మార్కుల కోసం బ్రతుకులు. సమాజంలో ఉన్నాయి బట్టి చదువులు, వాటి వల్ల లేవు ఎటువంటి ప్రయోజనాలు. ఇప్పుడున్నవన్నీ సిద్ధాంతపరమైన చదువులు, కానీ నేటి సమాజానికి కావాలి ఆచరణాత్మకమైన చదువులు. నీట మునిగిన తేలు కుట్టును మనవేలు, కుట్టుట దాని గుణము, దానిని రక్షించుట మన ధర్మము. నాలుగు అక్షరాల గది నాలుగు గోడల గది, విజ్ఞానాన్ని అందించే గది అజ్ఞానాన్ని పారద్రోలే గది. తలరాతను తిరగరాసే గది అది ఏ మన తరగతి గది. పొగడ్తలకు పొంగిపోకు, అవమానాలకు కృంగిపోకు. విజయాలకు మురిసిపోకు, పరాజయాలకు బాధపడకు. అన్నిటినీ ఒకేలా స్వీకరిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరగలం, ఆశించిన జీవితాన్ని అందుకోగలం, అందమైన జీవితాన్ని అనుభవించగలం. తను పస్తులున్నా పిల్లల కడుపు నింపే గుణం అమ్మది. తను పడిపోతున్నా పిల్లల రక్షించుకునే తత్వం నాన్నది. తన జీవితం ఎలా ఉన్నా గాని చెల్లి జీవితం గొప్పగా ఉండాలని భావించే మనస్తత్వం అన్నది. అక్కను చెంటి పాపలా చూసుకునే స్వభావం తమ్ముడిది. సమస్య ఏదైనా నేనున్నానని అండగా నిలిచే లక్షణం నిజమైన స్నేహితులది. నావాళ్లు నావాళ్లు అని మురిసిపోకు మిత్రమా. సమయం వస్తే గాని తెలియదు ఎవరు నీవారో, ఎవరు పరాయివారో. ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం ఖాయం, కానీ అందుకు కావాలి సమయం. ఆ సమయం వచ్చే వరకు వేచి చూడు, ముందే మురిసిపోకు అంతా నావాళ్లేనని. ఒక్క క్షణం సహనం ఎటువంటి సమస్యనైనా అవుతుంది దూరం. ఒక్క క్షణం అసహనం అవుతుంది జీవితమంతా నాశనం. నిర్ణయాధికారం, అందుకు కావాలి ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యానికి కావాలి మనోనిబ్బరం. మనోనిబ్బరానికి కావాలి మనోధైర్యం. మనోధైర్యానికి కావాలి ధైర్యాన్ని అందించే జ్ఞానం. జ్ఞాన సముదాయం విద్యతోనే సాధ్యం. ఆడపిల్లలకు విద్యను అందించి వారికి అపరిమిత జ్ఞానాన్ని సమకూర్చి సమాజ స్థితిగతులపై అవగాహన కలిగించి నిర్ణయాధికారాన్ని కల్పించిన రోజునే మహిళా సాధికారతను సాధించగలం. మహిళా సాధికారతే దేశ అభ్యున్నతికి మూలం. ఎందుకంటే అందరి ఆది గురువు అమ్మే గదా. మరి ఆ అమ్మే అజ్ఞానంలో కూరుకుపోతే పిల్లలెలా జ్ఞానులవుతారు? చింతగింజ నాటితే మామిడి చెట్టు వచ్చునా? సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు, ఆ స్త్రీ జ్ఞానశీలి అయి నిర్ణయాధికారాన్ని కలిగినప్పుడు, మహిళా సాధికారతను అవలంబించినప్పుడు సమాజ ఎదుగుదలకు తోడ్పడగలం, సమాజ అభివృద్ధికై అడుగులు వేయగలం. జీవితం అనే ప్రయాణంలో ఆటుపోట్లు ఉంటాయి, అడ్డుగోడలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో ముళ్లదారులు ఎదురవుతాయి, అవమానాలుంటాయి, అనుమానాలుంటాయి, చీత్కారాలుంటాయి, సత్కారాలుంటాయి. అన్నిటినీ ఎదుర్కొంటేనే జీవితం. అన్నీ దాటుకుని వెళ్తేనే ఉంటుంది అందమైన జీవితం. లక్ష్యం చేరేంత వరకు విశ్రమించకూడదు, అలుపెరగక శ్రమించాలి, జీవిత గమ్యాన్ని చేరాలి, జీవితాన్ని చేసుకోవాలి సార్థకం. అప్పుడే సాఫీగా సాగుతుంది జీవితమనడి ప్రయాణం.
ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్, ఎటు చూసినా ప్లాస్టికే, ఎందులో చూసినా ప్లాస్టికే. ఓ ప్లాస్టిక్ భూతమా, నీటిలో ఉంటావు, నీటిని కాలుష్యం చేస్తావు, మట్టిలోన ఉంటావు, మట్టిని కాలుష్యం చేస్తావు.

0: మానవ శరీరంలోకి వెళ్తావు, మానవ మనుగడను తగ్గిస్తావు. వాడే వస్తువుల్లోనూ ప్లాస్టికే, తినే తిండిలోనూ ప్లాస్టిక్ అణువులే. ప్లాస్టిక్ భూతాన్ని పారదోలుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. చిన్న కుటుంబమే కావచ్చు, కానీ చింతలేని కుటుంబం. మధ్యతరగతి కుటుంబమే కావచ్చు, కానీ మర్యాద గల కుటుంబం. ఆర్థికంగా బలంగా లేకపోవచ్చు, కానీ ఆప్యాయత అనురాగాలలో చాలా దృఢమైన కుటుంబం. వ్యయం పరంగా పేదవాళ్ళం కావచ్చు, కానీ ప్రేమను పంచడంలో ధనవంతులం. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ మానవత్వం అనే గుణాన్ని ఆభరణంగా ధరించేవాళ్ళం. నీవు పారవేసినప్పుడు తెలియలేదా ఆ విలువ? నీ కంచంలో నిండుగా ఉన్నప్పుడు తెలియలేదా ఆ విలువ? నేడు ఒక పూట కడుపు మాడితే గాని తెలిసిందా ఆ విలువ? ఎన్నో నెలల కష్టం అది, రైతు రక్తం చెమటగా మారిన సంఘటన అది. ఎన్నో మాసాలు కంటికి కనురెప్పలాగా కాపాడుకున్న పంట అది. నీవు అన్నాన్ని వృధా చేశావంటే అన్నదాతను అవమానించినట్లే. అన్నం అందుబాటులో ఉన్నప్పటికీ సాకులు చెబుతూ వంకలు పెడుతూ అన్నాన్ని పడేశావు కదా, కానీ అది లేకపోతే తెలుస్తుంది దాని విలువ. అన్నార్తుల ఆకలిగోస చూసావా ఏనాడైనా? ఒక్కసారి చూడు, తెలుస్తుంది ఆ విలువేంటో. ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికేవారు ఎప్పటికీ ధనవంతులే. ఎన్ని ఆస్తిపాస్తులున్నా అత్యాశతో బ్రతికేవారు ధనం ఉన్నప్పటికీ పేదవారే. వస్తాయి ఎన్నో ఆటంకాలు, పట్టించుకోవద్దు ఆ విషయాలు. ఆపవద్దు ప్రయత్నాలు, చేరాలి ఘన విజయాలు. పడుతుంది సమయాకాలం, కానీ విజయం మాత్రం ఖాయం. నిరుపేద కుటుంబమని, మధ్యతరగతి కుటుంబమని ఎన్నడూ దిగులు చెందుకునేస్తామా? పేదరికానికి మించిన గురువు లోకంలో లేదు. ఆ గురువే నిన్ను తీర్చిదిద్దుతుంది, ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు తోడ్పడుతుంది. వాయసము జూడు బహునల్లగా నుండును, వాసంతము కూడా లాసితము రంగులోనే ఉండును. ఒకటే రంగులు, కాని వేరువేరు ప్రజాతులు. దానికి ఇవ్వరు విలువ ఈ లోకులు. అగుపడకుండా కూత కూసే కోయిలను మాత్రం అందరూ ఇష్టపడుదురు. కోయిల గానాన్ని ఆస్వాదించుటలో బహు ఆనందపడుదురు. వసంత ఋతువులో వచ్చే గాన కోయిలయందు బహుప్రీతి చూపించెదరు. కాని రోజూ పలకరించే కాకిని మాత్రం చీదరించుకుందురు. రాళ్ళు రప్పలతో కొడుతూ, ఎడాపెడా తిడుతూ తరిమి కొడుతూ ఎందురు. కల్మషం లేని కాకిని బాధ పెడుతుందురు. స్వచ్ఛమైన మనసు కలిగిన, రూపులో నలుపైనప్పటికీ మచ్చలేని తెలుపు మనసు కలిగిన వాయసమును అయిష్టపడుదురు. దానికి తోడు చిన్నపిల్లల విషయంలో కాకుల వలె అరుస్తున్నారందరు, కాకుల లొల్లి అందరు. అలాగే సమాజంలోని మనుషులు రంగు రూపు రేఖలను చూసి, వేషధారణను చూసి, వస్త్రధారణను చూసి అంచనాలు వేసెదరు. చూడవలసినది రంగుయో రూపమో కాదు మనసా, వ్యక్తిత్వమే నిజమైన అలంకరణం. వ్యక్తిత్వాన్ని చూడు, అప్పుడే తెలుస్తాయి సద్గుణాలేంటో దుర్గుణాలేంటో. ధన్యవాదాలు.
1: శ్రోతలు ఇంతవరకు వైష్ణవి గారి కవితలు విన్నారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
2: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో సినీగీతం విందాం. 100% లవ్ చిత్రం కోసం హరిణి పాడిన పాట, గీత రచన రామజోగి శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి, కంత్రి చిత్రం కోసం రాహుల్ నంబియార్ జే పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునల్లు మొదలైన వాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దాదాపు 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రేడ్ ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి గణితం ఒక సబ్జెక్టుగా సైన్స్ స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు అక్టోబర్ 1, 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1, టైర్ 2 పరీక్షలు, అర్హత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 8, 2026. మరొక ఉద్యోగ సమాచారం. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 243 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లో ఉత్తీర్ణత లేదా డిప్లొమాతో పాటు గుర్తింపు పొందిన ఆసుపత్రిలో కనీసం 7 క్లినికల్ అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, విద్యార్హతలు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ pgimer.edu.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్త్ మేనేజ్మెంట్

0: సర్వీసెస్, కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాలలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 ఖాళీలు, క్రెడిట్ అనలిస్ట్ 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1100 ఖాళీలు. వెల్త్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి అభ్యర్థులు ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు సంబంధిత సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే వెల్త్ ప్రొడక్ట్ సేల్స్ లో కనీసం 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ తో పాటు మేనేజ్మెంట్ లో 2 సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా డిప్లొమా లేదా ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇందులో ఏదైనా ఒక విభాగంలో MBA పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లో కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. CA అర్హత ఉన్నవారికి కార్పొరేట్ క్రెడిట్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 1, 2026 నాటికి 21 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 24, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: శ్రోతలు ఇంతవరకు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. నీలేమ సమయం 7:05 కొద్ది క్షణంలో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: हम आशा करते हैं इस समिट से उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे.
0: ब्रिक्स कूटमी तना 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు.

ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్బంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమాపేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్ కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్దతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాబ్ పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్ లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్ లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్,

0: పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్ లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్ కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద గీతల కార్యక్రమం. ఈనాటి జానపద గీతల కార్యక్రమంలో వి ఎల్లయ్య బృందం ఆలపించే జానపద గీతాలు వింటారు.
2: ఆడపిల్ల జింటి దీపము, అమ్మ నాగమల్లెలు, తీగమల్లెలు, అమ్మలోని ప్రతి రూపం.

0: వాళ్ళకు అడ్డంగా మెట్ట భూములు దున్ని,
1: వాళ్ళకు అడ్డంగా మెట్ట భూములు దున్ని,
0: వాళ్ళకు అడ్డంగా మెట్ట భూములు దున్ని,
1: వాళ్ళకు అడ్డంగా మెట్ట భూములు దున్ని.
0: మిశ్రమ పంటలు ఆదరించే రైతు,
1: మిశ్రమ పంటలను ఆదరించే,
0: అరే మిశ్రమ పంటలను ఆదరించే రైతు.

శ్రోతలు ఇంతవరకు జానపద గీతాలు విన్నారు. బి ఎల్లయ్య బృందం పాడినటువంటి జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం 7:30 వస్తుంది. కొద్ది క్షణాల్లో బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఉమెన్ ఏషియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి తారక రాముడు చిత్రం కోసం.
1: అమ్మగారు అందరిలా చూడరు గా నన్ను మీరు
2: అంటే
1: ఆయోధన చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటాయి కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే
2: అంటే
1: నేనంటే
0: సంగీతం
1: నీకెంతో అమ్మగారు ఒట్టి చెప్పండి అమ్మగారు.
2: ఏంటది
1: అందరిలా చూడరు గా నన్ను మీరు
2: అంటే
1: ఆయోధన చూసింది మంచు చెడ్డ చేసేస్తూ ఉంటాయి కదా.
2: అయితే
1: అయినా నా మీద ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు?
2: రాదులే.
1: అంటే
2: అంటే
1: నేనంటే
2: నువ్వంటే
1: మీకెంతో
2: నాకెంతో
1: ఇష్టం అన్నమాట.

చిత్రసీమలో ఇప్పుడు వినండి, ముత్తు చిత్రం కోసం మనో సుజాత పాడిన పాట. గీతరచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు ఉన్న పాటతో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు అవుతుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: team clinched Junior Asia Cup title at Moshi in China. And in cricket, women's T20 Asia Cup final match between India and defending champion Sri Lanka underway in Dubai. Indian men's team takes on Afghanistan in the opening game of the three-match T20 series in Delhi. For details of this stories and more, log on to our website, newsonair.gov.in and News on AIR app. And that's all in the news at 9. Good night.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. దిల్ చిత్రం కోసం కులశేఖర్ రాసిన పాట, ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాట.

0: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజంట్ లవ్ మీ యు నో.
1: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
0: అవునా? ఎంత?
1: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు

ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాల్లో ఇప్పుడు వినండి ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట గీత రచన పింగళి.